ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 1వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:53 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో యువత శ్రీ చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం, భక్తిరంజని కార్యక్రమంలో 6:15 మన్నెంకొండ హనుమద్దాస్ కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. ఈ ఉదయం 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం జాతీయ పోషకాహార వారోత్సవం గురించి వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కార్డియాక్ హెల్త్ ఈ అంశంపై డాక్టర్ శ్రీధర్

తరు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం జాతీయ పోషకాహార వారోత్సవం గురించి వివరాలు, అనంతరం ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కార్డియాక్ హెల్త్ ఈ అంశంపై డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో దుర్గా సాహితీ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి సమక్షంలో ఈరోజు జరగనున్న ఎస్ఎస్బి ఇన్వెస్టిచర్ వేడుక ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 వనితాలోకంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఈ అంశంపై కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమం వింటారు. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి కథ ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పశుగ్రాస పంటల జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 మనీ టాక్ అండ్ మంథన్. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Political cooperation, including trade and investment, energy and defence. Prime Minister Modi said it is a matter of deep satisfaction that cooperation between India and Russia continued to scale new heights.
1: दोनों देशों के लोगों की भलाई के लिए हम मिलकर के काम कर रहे हैं. राष्ट्र हित को सर्वोपरि रखते हुए आगे बढ़ना, यही हम दोनों की सोच रही है और आगे भी यही हमारा मूल मंत्र होगा.
0: Prime Minister Modi also held bilateral meetings with leaders of Iran, Kyrgyz Republic and Armenia yesterday. India's real GDP has recorded a growth rate of 7.8% during the first quarter of current financial year compared to 6.9% during the same period previous year. Ministry of Statistics and Programme Implementation released the quarterly estimates of GDP for the first quarter from April to June of the current financial year. It said Indian economy has sustained growth momentum despite global headwinds. The nominal GDP has also registered 10.3% growth during the first quarter of the current financial year. Secretary in the Ministry, Dr. Saurabh Garg, said growth across all sectors has been highly positive, which demonstrates that government interventions are having an impact despite geopolitical situation. Prime Minister Narendra Modi has termed India's exemplary GDP growth of 7.8% a Herculean feat. In a social media post, the Prime Minister said that the achievement reflects the collective strength and resilience of the people of the country despite oil price shocks, supply chain disruptions and global uncertainties. Union Finance Minister Nirmala Sitharaman and Union Home Minister Amit Shah said the credit for this strong performance goes to the people of the country and their hard work. Bihar and Jharkhand have signed an MOU on sharing of Son river water in the presence of Union Home Minister Amit Shah in New Delhi. Jharkhand Chief Minister Hemant Soren, Bihar Chief Minister Samrat Chaudhary, Jal Shakti Minister C.R. Patil were also present on the occasion. Speaking at the event, Union Home Minister Amit Shah said the agreement between Bihar and Jharkhand has resolved a long-awaited water dispute in eastern India. He said the agreement will provide irrigation water to lakhs of farmers in large rural areas of Bihar and Jharkhand, along with drinking water for the people. The fourth Indo-German Environmental Forum will be held in New Delhi today to strengthen bilateral cooperation and facilitate multi-stakeholder exchange of environment and climate change. Union Minister for Environment, Forest and Climate Change, Bhupendra Yadav, along with German Minister for Environment, Climate Protection, Nature Conservation and Nuclear Safety, Carsten Schneider, will co-chair the forum. Lionel Messi has announced his retirement from international football, bringing an end to a 20-year Argentinian career that included a World Cup triumph, two Copa America titles and a record 207 appearances for his country. Messi said the decision had been on his mind since the World Cup final defeat to Spain before the death of his father further convinced him it was time to step away. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో యువత శ్రీ చిట్యాల రవీంద్ర గారి లఘు ప్రసంగం వింటారు.
3: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుంది అనే విషయం నిర్వివాదాంశం. యువత దేశ భవిష్యత్తును నిర్మించడానికి, సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించవచ్చు. యువత తమ ఆలోచనలతో, శక్తితో మరి సృజనాత్మకతతో సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వగలదు. యువత వారి బాధ్యతలు నెరవేరుస్తూ, సవాళ్లు ఎదుర్కొంటూ సమాజాన్ని మార్చగల శక్తియుక్తులు గలవారు. యువత సమాజంలో మార్పులను తీసుకురావడంలో, ఆర్థిక అభివృద్ధి సాధించడంలో మరియు సాంస్కృతిక పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారిలో ఉన్న ఉత్సాహం, నూతన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. ఆర్థిక అభివృద్ధిలో యువత శక్తివంతమైన శ్రామిక శక్తిగా వ్యవహరిస్తుంది. వారు ఆర్థిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని కొత్త వ్యాపారాలను ప్రారంభించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలరు. సాంకేతిక విజ్ఞానం, పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో యువత అనుసరించిన నూతన ఆవిష్కరణలు మరియు ఆలోచనలు సమాజానికి విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు. నేటి యువత డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి విభాగాల్లో ముందంజలో ఉన్నారు. యువతకు సమాజం మీద ఎన్నో బాధ్యతలు ఉంటాయి. దేశ అభివృద్ధికి తోడ్పడడం, సమాజంలో మంచి విలువలను నిలపడం వంటి బాధ్యతలు యువతపై ఉంటాయి. యువత సామాజిక బాధ్యత

0: బాధ్యతను అనుసరిస్తూ సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలి. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి మంచి నాయకత్వాన్ని అందించగలదు. స్వచ్ఛమైన పారదర్శకమైన రాజకీయ వ్యవస్థ కోసం పోరాడవచ్చు. యువత ఎంతో ఉత్సాహవంతంగా ఉన్నప్పటికీ వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిరుద్యోగం, శిక్షణలో లోపాలు, రాజకీయ అశ్రద్ధ, కుటుంబ పీడన వంటి సవాళ్లు వారిని వెనక్కి నెట్టే అవకాశం ఉంది. సాంకేతిక మరియు వృత్తి శిక్షణ కేంద్రాలు ప్రారంభించి యువతను శిక్షణలో సిద్ధం చేయాలి. యువత తన శక్తిని, విజ్ఞానాన్ని ఉపయోగించి సమాజాన్ని సకారాత్మకంగా మార్చగలదు. వారు తమ ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో సమాజానికి మంచి మార్పులు తీసుకురాగలరు. యువత తమకు అందిన విద్యను సమాజంలోని ఇతరులకు పంచుతూ వారి జీవితాలను మెరుగుపరచాలి. యువత అనేది సమాజానికి ఒక దిక్సూచి వంటిది. వారు సమాజంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడగలరు. వారి శక్తి, విజ్ఞానం, సృజనాత్మకతను దేశం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే సమాజంలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకోగలవు. యువత గురించి పురాణాలు, గ్రంథాలు అనేక ముఖ్యమైన సందేశాలు అందిస్తాయి. యువతను సమాజ నిర్మాణంలో కీలక పాత్రధారులుగా చూపిస్తాయి. మహాభారతంలో అర్జునుడు ఒక ప్రతిభావంతుడు, యువక్షత్రియుడు. ఆయన తన విద్య, ధర్మం, కీర్తి కోసం కృషి చేశాడు. రామాయణంలో శ్రీరాముడు యవనంలోనే తన కుటుంబం, రాజ్యం కోసం పరాక్రమాన్ని ప్రదర్శించాడు. తన తండ్రికిచ్చిన వాగ్దానం కోసం వనవాసం వెళ్ళి ధర్మం, కర్తవ్యాన్ని నిర్వహించాడు. సీతాదేవి తన పవిత్రత, ధైర్యంతో యువతకు ప్రేరణగా నిలిచింది. భాగవతంలో ప్రహ్లాదుడు భక్తి, ధర్మం, నిజాయితీతో జీవించడం ఎలాగో యువతకు నేర్పిస్తాడు. నచ్చిన ధర్మం కోసం కష్టాలను సహించడంలో ప్రహ్లాదుడు యువతకు ఆదర్శప్రాయుడు. చాణక్య నీతి యువతకు వ్యూహాత్మక ఆలోచనలను, రాజనీతి పరంగానూ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. చాణక్యుడు ఆచరణాత్మక సూత్రాలతో యువతకు నాయకత్వ లక్షణాలను వివరించాడు. పురాణాల్లోని ఈ కథలు, సాహిత్యాలు యువతకు జీవితంలో ఏకాగ్రత, ధైర్యం, కర్తవ్య నిర్వహణ వంటి విలువలను నేర్పిస్తాయి. యువత సమాజంలో మార్పు తెచ్చేందుకు, నాయకత్వం వహించేందుకు, న్యాయం కోసం పోరాడేందుకు ఈ కథలు ప్రేరణగాను, మార్గదర్శకంగాను ఉంటాయి. ఈ పురాణాలు, గ్రంథాలు ప్రతి కాలంలోనూ సమాజానికి సమకాలీన సూచనలను అందిస్తూ యువతను మంచి పనుల వైపు ప్రోత్సహిస్తాయి. ప్రతి యువతీ యువకుడు తమ జీవితంలో ఈ సాహిత్యాలు, పురాణాల మంచిని గ్రహించి జీవిత పాఠాలను నేర్చుకోవడం ద్వారా సమాజం, దేశం పట్ల తమ బాధ్యతను మరింత స్ఫూర్తిగా పాటించగలుగుతారు. అందుకే యువత పురాణాల నుంచి స్ఫూర్తిని తీసుకొని తమ జీవితాలను ధర్మ మార్గంలో నడిపి సమాజ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి.
1: యువత శ్రీ చిట్యాల రవీంద్ర గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని కార్యక్రమంలో మన్నింకొండ హనుమద్దాసు కీర్తనలు వింటారు.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు మన్నింకొండ హనుమద్దాసు కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: పొలం పనుల కార్యక్రమంలో

0: విందాం. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు ఏ విధంగా చేసుకోవాలి ఈ అంశంపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే వివరాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు చేస్తే రైతులు చక్కటి ఫలసాయాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఈ విధంగా సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొక్కజొన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి ప్రతి తర్వాత మొక్కజొన్న ప్రధానంగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి పొందదగిన పంటగా ఇది రైతులలో ప్రాచుర్యము పొందింది. అయితే ఆశించిన దిగుబడి సాధించడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన కారణాల వల్ల ఈ పంట నుండి ఆశించినంత దిగుబడి సాధించలేకపోతున్నారు. మరి కారణాలు ఏంటంటే, సారవంతమైన భూములను వదిలేసి తక్కువ శక్తివంతమైన నేలలో సాగు చేస్తున్నారు. వర్షాభావం కారణంగా విత్తనాలు ఆలస్యంగా విత్తటం, పంట పెరుగుదల దశలో బెట్ట పరిస్థితులను కూడా ఎదుర్కోవడం ఇదొక కారణం. ఇక మొలక దశలో నీటి ముంపునకు గురి కావడం కూడా జరుగుతుంది. అందుకే ఈ పంటలో ఆదాయం పొందలేకపోతున్నారు. తగిన మోతాదులో ఎరువులు కూడా సక్రమంగా వేయకపోవడం ఇదొక కారణం. అధిక వర్షాల వల్ల కలుపు నివారణను సకాలంలో చేయలేకపోతున్నారు. పంట సున్నిత దశలో తేమ లేకపోవడం, చీడపీడల నివారణలో అప్రమత్తత ఉండడం. ఇప్పుడు చెప్పిన విధంగా రైతులు గమనిక పాటించి చక్కగా నిర్వహించుకోవాలని తెలియజేశారు శాస్త్రవేత్తలు. ఇక ఈ మొక్కజొన్నకు అనుకూలమైన నేలలు నల్లరేగడి, ఎర్ర, ఇసుక కలిగిన ఒండ్రు నేలలు బాగా అనుకూలం. ఇవి నీరు బాగా ఇంకే నేలలుగా ఉండాలి. పిహెచ్ స్థాయి 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి. అయితే చౌడు భూములు, నీరు నిలిచే భూములు మొక్కజొన్నకు అనుకూలంగా ఉండవు. మరి విత్తే కాలం అయితే వర్షాధార మొక్కజొన్న పంటను సాధారణంగా జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకుంటారు. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. మరి ఈ రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆ వివరాలు ఇలా అందజేస్తున్నారు. వర్షపాతాన్ని బట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు శ్రేష్టంగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉన్న తేలిక నేలలో స్వల్పకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ధృవీకరించబడిన ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల నుండి విత్తనాలు రైతులందరూ కొనుక్కుంటే చక్కగా మంచి ఉత్పత్తిని సాధిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన రకాలు కొన్ని మనకు మన రైతు సోదరులకు సిఫారు చేస్తున్నారు. ఈ విధంగా DHM 117 ఈ రకం వచ్చేసి కాండం తొలుసు పురుగు, కుళ్ళు తెగులకు నిరోధకత కలిగి 95 నుండి 100 రోజుల్లో ఈ పంట చేతికొస్తుంది. DHM 121 కుళ్ళు తెగుళ్లతో పాటు కొంతమేర నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. కరీంనగర్ మక్కా 1 ఎండు తెగుళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది. మరి కరీంనగర్ మొక్క విత్తు ఆలస్యమైన 90-95 రోజుల్లో పంట కోతకు వచ్చే రకం. ఇటువంటి రకాలను ఎంపిక చేసుకొని మన తెలంగాణ ప్రాంతం అంతా రైతులు విత్తుకుంటే చక్కటి మొక్కజొన్న పంట ఆదాయం చేతికొస్తుంది. మరి ఈ మొక్కజొన్న పంటకి నేలని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి నేల బాగా దున్ని చదును చేసుకోవాలి. 60 సెంటీమీటర్ల మధ్యంతరంతో బోదెలు కూడా తయారు చేసుకోవాలి. ఇక విత్తన మోతాదు, మొక్కల సాంద్రత ఈ విధంగా విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల విత్తనాన్ని వాడాలి. 60x20 సెంటీమీటర్ల అంచనాలతో మొక్కలు నాటాలి. అంటే ఎకరాకు 33,337 మొక్కలు నాటాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం కూడా చాలా అవసరం.

0: ఏ మొక్కజొన్న సాగులో కిలో విత్తనానికి 3 గ్రాములు మ్యాంకోజెబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్ వాడాలి. సాయంత్రం నిలిప్రోర్ ఇంకా థయామిథాక్సాం మిశ్రమం వాడడం వల్ల కత్తెర పురుగుల నుండి రక్షణ కలుగుతుంది. ఈ విధంగా ఈ విత్తన శుద్ధి కార్యక్రమాన్ని చేసుకొని మొక్కజొన్నను సరి అయిన సమయంలో విత్తుకొని సరి అయిన ఎరువులు వేసుకొని ఈ పంటను సాగు చేస్తే ఈ వర్షాకాలంలో ఈ విధంగా పద్ధతులు పాటిస్తే చక్కటి దిగుబడి సాధించి రైతులందరూ లాభబాటలో పయనిస్తారని మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మీకు సూచనలు చేయడం జరిగింది.
1: శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు ఏ విధంగా చేసుకోవాలి అనే అంశంపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఈరోజు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే సూచనలు, వివరాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మీరు వింటారు.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి

0: ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీళ్లు, ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్లచింతలపూడి, కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్లచింతలపూడి శ్మశాన వాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
2: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది బరియల్ గ్రౌండ్స్ అయినా కానీ రోడ్స్ అయినా కానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్ గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఐపీఓఎస్ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీఓఎస్ పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్య

భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా 780 మంది రైతులకు 1,378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: संरक्षणाय स्वच्छता संस्कृतेः प्रसाराय च अद्य जगत प्रकाश नड्डा मन्त्रिणा स्वच्छता पखवाड़ा इत्यस्य शुभारंभो विधीयते। सितंबर मासस्य पञ्चदश दिनांकं यावत् अस्य अभियानस्य माध्यमेन देशे सिंगल यूज प्लास्टिक इति वस्तुभ्यः मुक्तिं प्राप्तुं जनजागरूकता प्रवर्धयिष्यते। उर्वरक विभागेन सर्वेभ्यः कार्यस्थलेभ्यः स्वच्छता नियम पालनाय च आह्वानं कृतम्। प्रशासनेन मणिपुरे जनगणना कार्यस्य स्थगनस्य निर्णयः कृतः। अयं निर्णयः तावत् केन्द्रीय गृहमन्त्रिणा अमितशाहेन ह्यः नवदिल्ल्यां मणिपुरस्य वर्तमानस्थितेः मूल्यांकनाय आयोजितस्य उच्चस्तरीय समीक्षोपवेशनस्य अध्यक्षतानन्तरं कृतः। तदनन्तरं मणिपुरस्य उच्चन्यायालयेन निर्देशः दत्तः यत् अग्रिमादेशपर्यन्तं मणिपुरे जनगणना कार्यं स्थगितमेव तिष्ठेत्। भारतेन आर्थिक जगति पुनः कीर्तिमानं रचितम्। अस्य वित्तवर्षस्य अप्रैल जून त्रैमास्यां देशस्य वास्तविक सकल गृहोत्पादः 7.8% अवर्धत। प्रधानमन्त्री मोदी प्रावोचत् यद् वैश्विक समाह्वानानां सम्मुखीकरणं विधाय अपि भारतेन एषा महती उपलब्धिः समर्जिता। चतुर्थः भारत जर्मनी पर्यावरण मञ्चः अद्य नवदेहल्यां निर्वहिष्यते। अस्य मञ्चस्य मुख्यमुद्देश्यं पर्यावरण संकटस्य जलवायु परिवर्तनस्य च समाह्वानानां सम्मुखीकरणाय द्विपक्षीय सम्बन्धान् सुदृढं कर्तुमस्ति। केन्द्रीय मन्त्री भूपेन्द्र यादवः जर्मन मन्त्रिणा कार्स्टन श्नाइडर इत्यनेन सह अस्य सम्मेलनस्य सह अध्यक्षतां विधास्यति। फुटबॉल इत्येतस्यां क्रीडायां एषमः अंडर 20 एशिया कप इत्यस्यां चषक स्पर्धायां भारतेन ह्यः ताश्कंद नगरे सीरिया देशं 1-0 इति अंकांतरालेन पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
2: వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా రైతులు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ సూచించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను డిపిఎం రవీందర్ డిఆర్డీఓతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్దికుంటలో వీబీజీ రామ్జీ పనుల్లో భాగంగా నీటి నిల్వ గుంతలను ఫామ్ పాండ్ పనులను తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గిరిజన తండాలలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ముస్తాబాద్ కోనరావుపేట, రుద్రంగి, చెందుర్తి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని తండాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు ఉపవాసాలు పాటించి పెంచిన గోధుమ మొలకలతో మహిళలు, యువతులు ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీకి స్టీల్ గ్లాసులు, స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందించారు. అన్నా చెల్లెలి అనురాగానికి, అక్కా తమ్ముడి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అక్కా చెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వేకువజామునే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రాఖీల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 104 మంది బాలబాలికలకు విముక్తి కల్పించామని, పిల్లలను పనిలో పెట్టుకున్న 27 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఏటా 2 సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న 27 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జావలిన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు హనుమకొండలో జరిగిన

0: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో, పార్టీ కార్యాలయాల్లో అధికారులు, నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టరేట్లో క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా కోర్టు ఆవరణలో ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పుష్పలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ప్రశంసాపత్రాలను అందుకున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీనిధి ద్వారా జిల్లాలోని మహిళా సంఘ సభ్యులకు 24 ఈ స్కూటీలు, 5 ఈ ఆటోలను పంపిణీ చేశారు. 855 మహిళా సంఘాలకు 112,00,000 బ్యాంకు రుణాలను, 847 సంఘాలకు శ్రీనిధి ద్వారా 20,66,00,000 రుణాలను పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గభీరావుపేటలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కవి, గవర్నర్ జాయింట్ సెక్రటరీ కొమాండూర్ శశికిరణ్ రచించిన పద్యమహాకావ్యం శ్రీమద్ రామాయణం 2024 సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైంది. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎంఎస్కో ఈ మహాకావ్యాన్ని ప్రచురించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో 2018 నుంచి ఉంటున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను సిరిసిల్ల పట్టణ శివారులోని సర్దాపూర్ గోదాంలోకి తరలించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల ఈవీఎంలను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భద్రపరిచారు.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ధి కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

నిన్న సాయంత్రం బిష్కెక్లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జుమార్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపైన దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపైనే ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71 లక్ష హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా, మొత్తం పప్పు ధాన్యాలు 117 లక్షల హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190 లక్షల హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్యలు చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం,

సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపైన ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవం గురించి వివరాలు, అనంతరం కార్డియాక్ హెల్త్ ఈ అంశంపై డాక్టర్ పెద్ది శ్రీధర్ రెడ్డి గారితో పరిచయాలు ప్రసారమవుతాయి.

ఉదయ తరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. మరి నాటి కార్యక్రమంలో ముందుగా జాతీయ పోషకాహార వారోత్సవం ఈ అంశంపై వివరాలు తెలుసుకుందాం. జాతీయ పోషకాహార వారోత్సవం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు. ఈ వారోత్సవం ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్య పోషకాహారం మరియు జీవన శైలిపై అవగాహన కల్పించడమే, పెంపొందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. మరి దీని యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుంటే, జాతీయ పోషకాహార వారోత్సవం మొదటిసారి 1982లో ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ వారోత్సవం ద్వారా ప్రజలకు పోషకాహారం ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు. భారత ప్రభుత్వం, ముఖ్యంగా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహిస్తోంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి తెలుసుకుంటే, ప్రజల్లో సమతుల్య ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడం, అనీమియా, స్థూలకాయం, మధుమేహం వంటి పోషకాహార సంబంధిత సమస్యలను నివారించడం, ఆహార భద్రత, ఆరోగ్యకర జీవనశైలిపై దృష్టి పెట్టడం అనేవి ఈ కార్యక్రమం

యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువజన జనాభా కలిగిన దేశం, కానీ ఇంకా పోషకాహార లోపం, అనీమియా, బాల్య స్థూలకాయం వంటి సమస్యలు విస్తృతంగా ఉన్నాయి ఇక్కడ. ఈ వారోత్సవం ప్రజలకు సరైన ఆహార అలవాట్లు, స్థానికంగా లభించే పౌష్టికాహార పదార్థాల వినియోగం మరియు స్వస్థ భారత్, సమృద్ధ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవం ప్రత్యేకత సమతుల్య ఆహారం, ఆరోగ్యకర జీవితం అనే థీమ్తో జరుగుతోంది. మరి పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, పోషకాహార ప్రదర్శనలు మరియు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కావున ఆరోగ్యకరమైన ఆహారం మనకు శక్తి, ఉత్సాహం, దీర్ఘాయుష్నిస్తుంది. జాతీయ పోషకాహార వారోత్సవం మనకు ఒక గుర్తు. సరైన ఆహారం, సరైన జీవితం, మనమందరం కలిసి పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్ ఈ అంశంపై డాక్టర్ పెద్ది శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో గత 25 ఏళ్ళుగా కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్,
0: మన బాడీలో ఉన్న అవయవాలన్నింటిలో గుండె చాలా ప్రధానమైనది. ఈ గుండెకి సంబంధించి త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ రెండు మనము ఎలా ఫాలో అవ్వాలంటారు
1: సార్? 100% మనకు మన గుండె అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అవయవము. మామూలుగా మన లైఫ్ స్టైల్లల్లో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ టెన్షన్స్, పని చేసేది, ఈ అన్నిట్లో ఫాస్ట్నెస్, అవన్నీ ఎక్కువైపోతున్నవి. హడావిడి ఎక్కువైపోతుంది చాలామందికి, స్ట్రెస్ ఎక్కువైపోతున్నవి. ఇంకా వాళ్ళకు టైము దొరకట్లేదు నిద్రకు పోదామన్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మనకు ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ అయిపోయింది జీవన విధానం. దాంతో ఈ స్ట్రెస్ పెరగడం వల్లనే గుండె హార్ట్అటాకులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో అప్పుడు చాలా వెరీ రేర్గా ఉండేది హార్ట్అటాక్స్. ఒక 30 ఇయర్స్ క్రితం చూస్తే ఎవరో 100కు 1-2 ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ గుండె సంబంధించిన బాధలు 100కు 20-30%, అది అబోవ్ ఏజ్ 20-25 నుంచి మొదలుకుంటే అప్ టు ఇక 80 కానీ 90 కానీ ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే జీవన శైలి విధానంలో చాలా స్ట్రెస్ పడుతున్నారు అందరూ. టైంకు నిద్ర లేకపోవడం, ఆహారం కూడా చాలామంది ఇప్పుడు ఇంటి ఆహారం అనేది దాదాపు చెప్పాలంటే తగ్గిపోయింది. ఎందుకంటే

0: బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకు వండుకునే టైం ఉండకపోవడము, ఆఫీస్ టైం ఎక్కువ, ప్రైవేట్ జాబ్లలో కూడా టైంకి రాకుంటే వాళ్ళకు ఇవన్నీ స్ట్రెస్, ఎవ్రీథింగ్ స్ట్రెస్. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఈ తొందరతనం అదే స్ట్రెస్. దాంతో ఈ మనకు ఆ ప్లాక్ రప్చర్ అంటాం, ఆ క్లాట్ ఫార్మేషన్ అనేది సడన్గా వస్తుంది ఈ స్ట్రెస్ వల్ల. అది రప్చర్ అయిపోయి బ్లడ్ ఆ వెజల్స్లో, మనకు హార్ట్కు మూడు రక్తనాళాలు ఉంటాయి, రైట్ ఒకటి, లెఫ్ట్ రెండు. సో ఈ రక్తనాళాలు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సప్లై చేస్తాయి. ఈ వాల్వ్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ సార్. వాల్వ్స్ అనేది మనకు హార్ట్లో నార్మల్గా మనం గుండె నార్మల్గా చూస్తే నాలుగు గదులు, నాలుగు వాల్వ్లు ఉంటాయి. రక్తనాళాలు మూడు ఉంటాయి, బయట ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ రెండు. ఈ వాల్వ్కున్నో మళ్ళీ వెజల్స్కు రక్తనాళాలు డిఫరెంట్, వాల్వ్ లోపల ఉంటాయి, రక్తనాళాలు బయట ఉంటాయి. మనకు రక్తనాళాలలో వచ్చే ఈ సంబంధిత బ్లాకేజ్ అనేది అది సడన్గా కావచ్చు, అది మెల్లమెల్లగా స్లోగా కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఈ స్లోగా మెల్లమెల్లగా కూరుకుపోయి కూరుకుపోయి మెల్లమెల్లగా వాళ్ళ సింటమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. ఏదో మంచి అసిడిటీ అనుకుంటారు, లైట్, కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తెలియదు అమ్మంటలాగా.
1: సాధారణంగా ఎటువంటి సింటమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్?
0: ఎస్, మీరు అది దట్ ఈస్ మో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఈ హార్ట్ పెయిన్ అనేది చెస్ట్ మధ్య భాగంలో వస్తుంది, అంటే ఇంగ్లీష్లో బుక్స్లలో రెట్రోస్టినల్ అంటారు. రెట్రోస్టినల్ అంటే చెస్ట్ మధ్యలో, అంటే మన నెక్ నుంచి మొదలుకుంటే కింద ఈ మనకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏదైతే సింటమ్స్ వస్తాయో ఆ మధ్య చెస్ట్ మధ్య భాగంలో బరువు అనిపిస్తుంది. కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కొంతమందికి అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ లాగా ఉంటుంది, అసిడిటీ లాగా. ఇవన్నీ సింటమ్స్, మెయిన్ హార్ట్ సింటమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, అది చాలామంది ఏంటంటే మధ్యలో వచ్చేసరికి అసిడిటీ అనుకుంటారు. హార్ట్ మనకు ఉండే లొకేషను చెస్ట్లో, మన చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ సైడ్ 2/3 ఉంటుంది, రైట్ సైడ్ 1/3 ఉంటుంది, కానీ మనకు వచ్చే సింప్టమ్ మాత్రం చెస్ట్ మధ్యలోనే వస్తాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ నెక్కు కానీ చేయికి లాగడము, ఇవన్నీ సింప్టమ్స్ వస్తాయి. దానిలో రెండు రకాలు ఉంటాయి సార్ హార్ట్లో, అటాక్లలో. ఒకటి మనకు మైనర్ అటాక్ అంటాము, ఇంకోటి మేజర్ అటాక్ అంటాము. ఈ మైనర్ అటాక్లో ఏంటంటే మనకు పని చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఏదైనా ఎగ్జర్షన్లో, తిన్న తర్వాత, యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు వాళ్లకు పెయిన్ అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది, అది మైల్డ్ అటాక్ అంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది వాళ్ళు అలా 3-4 times వచ్చి నెగ్లెక్ట్ చేస్తే అది మేజర్ అటాక్ దారితీస్తుంది. మేజర్ అటాక్లో ఏమంటుంది, సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్.
1: మైనర్ అటాక్ సింటమ్ లాగే ఉంటుంది, అసలు మనకు తెలియదు వచ్చిందని.
0: మైనర్ అటాక్లో సింటమ్ తెలుస్తుంది సార్. సింటమ్ ఏంటంటే మనం నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు నొప్పి వస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్. మీరు ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కారు సార్, రెండు ఫ్లోర్ ఎక్కారు, కొద్ది ఛాతీలో అన్ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొంచెం కూర్చుంటాడు,
1: తగ్గిపోతుంది. మామూలుగా అసలు మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎక్కితే ఒక న్యాచురల్ అలుపు అందరికీ ఉంటుంది.
0: అది ఉంటుంది సార్. ఇప్పుడు సెకండ్ నుంచి అది కాకుండా, ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే ఆ అలుపు వస్తుంది, ఛాతీ మధ్యలో అన్ఈజీగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది, అది 100% హార్ట్ సింటమ్స్. ఇక మేజర్ అటాక్లో ఎలా ఉంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్, అది స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, కొంతమంది పల్స్ తగ్గిపోయి మళ్ళీ అన్కాన్షియస్ బీపీ తగ్గిపోయి, ప్లస్ ఇవన్నీ సింటమ్స్, చేయి లాగడము, మళ్ళీ ఆ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ నెక్, ఇవన్నీ మేజర్ అటాక్స్.
1: ఇవన్నీ అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా అసలు గుండెకి సంబంధించి వ్యాధి ఉంది అనడానికి ఇంకా ఎర్లీ సింటమ్స్ లాగా ఏమైనా ఉంటాయా?
0: ఒకటి సార్, ఇప్పుడు మీకు ఫస్ట్ కొంతమందికి మైల్డ్ సింటమ్స్ తెలుస్తాయి, ఆ సింటమ్స్ మనకు డయాబెటిక్లో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది.
1: ఇది గుండె సమస్యకి, మధుమేహంకి, డయాబెటిస్కి చాలా లింక్
0: లింక్ 100% సార్.
1: ఈ డయాబెటిస్ వల్ల నొప్పి ఎందుకు తెలియదు సార్?
0: అది ఆ నర్వ్ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది సార్ మనకు, ఆ హార్ట్కి సప్లై చేసే. ఇప్పుడు మనకు కాళ్ళల్లో తిమ్మిళ్ళు వస్తాయి కదా, అలానే హార్ట్ సప్లేషన్ నరాలలో కూడా ఆ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్స్ ఎఫెక్ట్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకు. సో దానివల్ల మనకు నొప్పి ఆయాసం వస్తుంది వాళ్ళకు, కొంతమంది సైలెంట్ అటాక్ అంటారు. ఇంకా మనకు సింటమ్స్ ఉండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఈసీజీ చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడి పోయినా ఫస్ట్ ఆ సింటమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కొలీగ్స్, సీనియర్స్ ఏమన్నా కార్డియాలజిస్ట్ కానీ ఎవరైనా ఫిజిషియన్స్, వాళ్ళకు ఇప్పుడు అందరికి మనకు పేషెంట్ను కొంతమంది నార్మల్నే ఇంటికి పంపించేస్తారు ఈసీజీ. సో అది ఎప్పుడు ఒకసారి సడన్గా నొప్పి వచ్చినప్పుడు కూడా ఈసీజీ నార్మల్ ఉంటుంది సార్.
1: ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో ఈసీజీ తీశారు, ఈసీజీలో ఏమీ లేదు, ఈసీజీ నార్మల్గానే ఉంది, అయినప్పటికీ మనము అక్కడ నిశ్చయించుకోకూడదు.

0: ఎస్ సార్,
1: మనకే ప్రాబ్లం లేదు అని
0: వీ షుడ్
1: కన్ఫర్మ్ ఇట్.
0: ఎస్, అది ఎలా అంటే మనం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి అక్కడే ఉండి మన డాక్టర్ గారికి, వాళ్ళు మోస్ట్లీ చాలా మంది రిపీట్ ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఒక 1 అవర్ అక్కడ ఉంచేసి ఇంకొక బ్లడ్ శాంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది ట్రోపో అంటారు, ట్రోపోనిన్, ఆ బ్లడ్ శాంపుల్లో కూడా తెలిసిపోతుంది అటాక్ వచ్చింది లేనిది. మళ్ళీ అంటే కొంతమందికి ఆ సిమ్టమ్స్ ఉండి ఈసీజీ కొంతమంది మైల్డ్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆ 1 అవర్ తర్వాత చేంజెస్ వస్తాయి, అప్పుడు మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బెటర్ మనం తొందరగా 1 అవర్ వాళ్ళకైనా కొంతమందికి పేషెంట్లకు హరీ బరీ ఉంటారు పోవాలి పోవాలని, అట్లా వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి కొద్ది కౌన్సిలింగ్ చేసి చెప్పి మనం మళ్ళీ రిపీట్ చేసుకొని మిగతా ఎకోకార్డియోగ్రామ్లో, చాలామంది అనుకుంటారు ఎకోకార్డియోగ్రామ్ చేస్తే హార్ట్, ఎకోకార్డియోగ్రామ్ తెలుస్తుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఇంతకుముందు ప్రీవియస్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఫంక్షన్ ఏమన్నా ఉందా అది తెలిసిపోతుంది. సో ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, ట్రోపోనిన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టెస్టులు మన ప్రతి హాస్పిటల్లో ఎక్కడ పోయినా చిన్న నర్సింగ్ హోమ్లలో కూడా అందరు చేస్తున్నారు. ఇది
1: చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, ఈసీజీ గురించి, తర్వాత 2D ఎకోగ్రామ్ గురించి, మీరు చెప్పిన ట్రోపోనిన్ టెస్ట్ గురించి. గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ మూడు టెస్టులు ఆధారంగానే మనం, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని
0: 90% డయాగ్నోస్ అవుతుంది సార్,
1: కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది డాక్టర్ గారు. అయితే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని ఇటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
0: అది ఇప్పుడు నవడేస్ మీరు అన్నట్టు ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము, ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్ సార్, ఎందుకంటే డ్యామేజ్ మజిల్కి, హార్ట్ మజిల్కి డ్యామేజ్ ఎక్కువైతుంది, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్దీ మనకు ఆ యొక్క కొల్లాటరల్ సింటమ్, హార్ట్కు సప్లై చేసే నాళాలలో చిన్న చిన్న నాళాలు అవి కొద్దిగా పెద్దగా అయిపోయి బ్లడ్ సప్లై అనేది మిగతా ఒక ఏరియా బ్లాక్ అయినా కానీ ఇంకో ఏరియాకు బ్లడ్ సప్లై అందిస్తుంది, దానివలన ఆ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు డ్యామేజ్, ఆ హార్ట్ ఫంక్షన్ బాగా డ్యామేజ్ కాదు. యంగ్ ఏజ్లో ఆ పిల్ల కాలువలు అంటాం కొల్లాటరల్స్, చిన్న వెజల్స్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది యంగేజ్, అందుకని యంగేజ్ హార్ట్ అటాక్స్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక ఇంకా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ ఏ డిసీజ్ కానీ ప్రజెంట్గా చూస్తే మీరు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా క్యాన్సర్లు ఇంకొక 5-10 ఇయర్స్లో చాలా ఎక్కువైతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాన్సర్ అని జెనెటిక్స్, 99% డిసీజెస్ అన్ని జెనెటిక్స్, ఈ హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ జెనెటిక్స్, అది ఎవరు ఆపరు, ఇది ఒక ప్రాపర్టీ లాగా
1: జన్యుపరమ.
0: యంగ్ ఏజ్లో కనుక మన తల్లిదండ్రులకు కనుక హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కు 90-70-80-90% ఛాన్సెస్ ఉంటాయి.
1: దే షుడ్ బి ఆల్వేస్
0: ఆల్వేస్ బి ప్రికాషన్స్. అందుకే మనం ఫాస్ట్గా, మనం కొంతమంది ఫాస్ట్గా అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు, టైప్ ఏ అంటే వాళ్ళకు ఫాస్ట్ పని చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, పని కాకుండా అదే ఆలోచిస్తారు, అది ఆ టైపు కొద్ది పర్సనాలిటీని మనం తగ్గించుకొని ఆ స్ట్రెస్ని తగ్గించుకొని నిద్ర కొద్దిగా మంచి మనకు 7-6-7 అవర్స్ మంచి నిద్ర పోయి మోషన్ ఒకటి, కాన్స్టిపేషన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్ సార్, ఈ కాన్స్టిపేషన్ ఒకటి మనం ఉండకుండా చూసుకుని నిద్ర బాగుండి కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది లేని మానవుడు లేడు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామంటే టైం 5 నిమిషాలు ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో టెన్షన్ పడుతుంటారు, అది కూడా మేజర్ స్ట్రెస్. సో ఇవి మనం తగ్గించుకుంటే ఈ మన హార్ట్ అటాక్స్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు సార్. ఇంకా నెక్స్ట్ రొటీన్గా మీరు అడిగారు కదా, రొటీన్ టెస్ట్లు ఒక ఏజ్ అంటే మామూలుగా 25-30 ఇయర్స్ దాటాక మనం చేయించుకోవాల్సినవి ఫస్ట్ షుగర్స్ అండి. షుగర్స్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలామందికి వస్తున్నవి. కొలెస్ట్రాల్ ఒకటి, మీరు కొలెస్ట్రాల్ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ చూడగానే చాలామందికి ప్యానిక్ అవుతారు, ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూడగానే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంత అవసరం లేదు, అంత ప్యానిక్ కావడం అవసరం లేదు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్ అంతే.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్తో, జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

0: మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్ ఈ అంశంపై డాక్టర్ పెద్ది శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: శ్రోతలకు మరొకమారి ఈపూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో దుర్గా సాహితీ గారి గాత్రం వింటారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి సమక్షంలో ఈరోజు జరగనున్న ఎస్ఎస్బి ఇన్వెస్టిచర్ వేడుక ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 11:30. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఈ అంశంపై కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన వేటూరి గీతం విందాం. ఇళయరాజా సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రతిరోజు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ప్రభాత ప్రసారంలో భావన, వేదపఠనం, భక్తిరంజని కార్యక్రమం, రైతు సోదరులకు పొలం పనులు, ఇంకా ఉదయతరంగిణి కార్యక్రమంలో అనేక

సాయంకాలం ప్రసారాల్లో జానపద సంగీత కార్యక్రమాలు చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఈనాటి కార్యక్రమంలో 5:03 ఈ సాయంకాలం గుణాచారి కథ ఒగ్గు కథ వినిపిస్తారు. 1వ భాగం శ్రీ దీకొండ మనోజ్ కుమార్ బృందం వారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 5:03 ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన గీతం. భువనచంద్ర రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్న పాట పరవశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం పాడినది. ఏఎం రత్నం శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఆదితాళంలో సావేరి వర్ణం విన్నారు. ఇప్పుడు విందాం చారుకేశరాగం. ఆదితాళంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి ఆడమోడి గలడా.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు కె కళ్యాణ్ వసంత్ గారి గాత్రం విన్నారు. వీరికి వాద్య సహకారం అందించిన వారు వయలిన్పై శ్రీమతి రాధికా శ్రీనివాసన్, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఈ అంశంపై కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం వింటారు.

ఈ మధ్యాహ్నం 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో దుర్గా సాహితీ గారి గాత్రం వింటారు.

సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి కథ ఒక కథ వినిపిస్తారు. ఒకటో భాగం శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారు.

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జన

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

శ్రోతలకు మరొకమారి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో దుర్గా సాహితీ గారి గాత్రం వింటారు. 11:30 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి సమక్షంలో ఈరోజు జరగనున్న ఎస్ఎస్బీ ఇన్వెస్టిచర్ వేడుక ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఒంటిగంట 20 వనితాలోకం కార్యక్రమంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఈ అంశంపై ఎముకలు కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం వింటారు.

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ వార్షిక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబీ జిల్లాలో బాణసంచ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అగ్రిస్టెక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఫర్టిలిటీ ఐవీఎఫ్ సేవలు విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో ఆయన సమావేశం జరిపారు. 2026 గణేష్ ఉత్సవాల సన్నాహాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన కందికొండ రచన విందాం. చక్రీ సంగీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
3: సంతోషం చిత్రం కోసం ఉషా పాడిన పాట విందాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: మీరు విన్న ఆ పాట స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినది. గీత రచన చంద్రబోస్, ఎంఎం కీరవాణి సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న పాట ఎస్పీ చరణ్ ఉషా ఆలపించిన శ్రీరామ్ చిత్రం నుండి. గీతరచన చంద్రబోస్, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్.

0: అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఖడ్గం చిత్రం నుండి సుమంగళి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఏం రత్నం గీత రచన, మణిశర్మ సంగీత సారథ్యంలో ఖుషీ చిత్రం కోసం దేవన్, సమంతా ఫెర్నాండర్, కల్పన పాడిన పాట.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్

0: తేనె నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన ఈ గీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో ఆయన గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు చెప్పారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయలతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడిపి వృద్ధి రేటు సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజారహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తామని ఎంఎన్ఆర్ఏ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలియజేశారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈఎస్ సమ్మిట్ 2026 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సైబర్ క్రైమ్ ముప్పు విశ్లేషణ విభాగం అశ్లీల యాప్ల వలె మభ్యపెడుతున్న హానికరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ల ద్వారా పెరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలను హెచ్చరించింది. ఈ అప్లికేషన్లు ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల ద్వారా నైట్ ప్లే, రీలూప్, కిస్, విమో, రివో, నెక్సో వంటి ఇతర సారూప్య పేర్లతో ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీటి ద్వారా సైబర్ క్రిమినల్స్ మొబైల్ను తమ నియంత్రణలోకి తీసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయులను దౌత్య కార్యాలయం హెచ్చరించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీస్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకారం 2 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె లింగయ్య చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వేటూరి రచన ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్, ఎస్ జానకి పాడిన సఖీ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వేటూరి రచన, మణిశర్మ సంగీతం, హరిహరన్ సాధనా సర్గం పాడిన మృగారాజు చిత్రం నుండి ఇప్పుడు పాట విందాం.

శ్రోతలకు మరొక మారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో దుర్గా సాహితీ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 గౌరవనీయులు హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న SSB ఇన్వెస్టిచర్ వేడుక ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఈ అంశంపై ఎముకలు కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 14:30 కస్తూరి కన్నడ కార్యక్రమం వింటారు. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం చంద్రబోస్ రచన వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం. జయం మనదేరా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, జస్పీందర్, నిరుల ఆలపించిన గీతం.

మీరు వింటున్న పాట మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ రచన, చిత్రం గాయం 2, ఆలపించిన వారు శ్రీరామ్ పార్థసారథి, గీతామాధురి.

వింటున్న పాట రోబో చిత్రం కోసం విజయ్ ప్రకాష్ శ్రేయా ఘోషల్ పాడినది. గీతరచన వనమాలి, సంగీతం యార్ రెహమాన్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజ్ హసన్, అనూప్, శ్రావణి పాడిన ఇష్క్ చిత్రం నుండి పాట. కృష్ణ చైతన్య గీత రచన, అనూప్ రూబెన్స్ సంగీతం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. 11:30 గౌరవనీయులు హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న SSB సశస్త్ర సీమాబల్ ఇన్వెస్టిచర్ వేడుక ప్రత్యక్ష ప్రసంగం

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ నమోదుకు మరో గంట సమయం గడువు మాత్రమే మిగిలి ఉందని కేఎన్ఆర్యుహెచ్ఎస్ అభ్యర్థులను అలర్ట్ చేసింది. వెబ్ ఆప్షన్ల నమోదుకి మధ్యాహ్నం 12 గంటల వరకే అవకాశం ఉందని వెల్లడించింది. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్ నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్ దశల్లో ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించగలరు. హైదరాబాద్ను దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి

ఫేజ్ వన్లో వెబ్ ఆప్షన్ నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్ దశల్లో ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించగలరు. హైదరాబాద్ను దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం 19 నుంచి 29 వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపింది. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అల్పాదాయ వర్గాలకు సొంత ఇల్లు కల్పించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకంలో తొలి విడతగా 7340 ప్లాట్ల కలబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తయింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన ఈ లాటరీని రెవెన్యూ మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి 28 ప్రారంభించారు. 7340 ఫ్లాట్లకు 60720 దరఖాస్తులు రాగా పూర్తి పారదర్శకంగా లాటరీ నిర్వహించారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. రాష్ట వ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 553 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగగా ప్రజల నుంచి మొత్తం 3319 వినతులు స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో దుర్గా సాహితి గారి గాత్రం, వయలిన్ సహకారం శ్రీ మొహమ్మద్ జియావుద్దీన్, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ముందుగా ప్రాణనాథ శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో ఇప్పుడు కాశీ విశాలాక్షి, పూర్వి కళ్యాణి రాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార కృతి.

ఇంతవరకు దుర్గా సాహితి గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సినిగీతాలు విందాం. ముందుగా సోలో బ్రతికే సో బెటర్ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన రఘురామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
3: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు జెర్సీ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

0: ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. గౌరవనీయులు, హోంశాఖ మాధ్యులు శ్రీ అమిత్ షా గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్ ఇన్వెస్టిచర్ వేడుక ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి మరికొద్దిసేపట్లో.

0: ఇంతవరకు లీడర్ చిత్రం కోసం కృష్ణ చైతన్య, సిద్ధార్థ్, క్రాంతి, శశికిరణ్, ఆదిత్య ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు. సంగీతం మిక్కిజే మేయర్. సినీ దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి, 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాన్ని కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు, దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి వాణిజ్యాన్ని సులభతరం చేసి

0: అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్ధాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్ధిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో బాయి 7.8% గ్రోత్ దేశ ఖుషియో భర గయా. దేశవాసియో మే బధాయి దేతా హూ ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ, చారో తరఫ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ధి రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్ధతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత్ భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం ఎరువుల దిగుమతులపై ఆధారపడున్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డీ వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్ధమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడు గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి

0: పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రెఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. విశేషాలు మరొకసారి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: जानने की कोशिश करो, आश्चर्य करो, उत्सुक रहो और प्रश्न करो।
1: जनवरी 2001 में अग्रणी ब्रिटिश भौतिक विज्ञानी स्टीफन हॉकिंग जब भारत आए थे, उन्होंने कहा था,
2: इंडियंस आर सो गुड इन मैथमेटिक्स एंड फिजिक्स।
3: विश्व के दिव्यांग समुदाय के लिए प्रोफेसर हॉकिंग का अंतिम संदेश था,
4: यदि आप शारीरिक रूप से दिव्यांग हैं तो मन को दिव्यांग न होने दें।
1: चौदह मार्च 2018 को 76 वर्ष की आयु में ब्रिटेन के कैम्ब्रिज में उनका देहांत हो गया। अपनी मृत्यु के समय वे सैद्धांतिक ब्रह्मांड विज्ञान केंद्र में अनुसंधान के निदेशक थे। दाह संस्कार के बाद लंदन के वेस्टमिंस्टर एबी चर्च में उनकी राख को चर्च के साइंटिस्ट कॉर्नर में सर आइजैक न्यूटन और चार्ल्स डार्विन की कब्रों के बीच दफनाया गया।
3: उनके स्मारक पत्थर पर ये शब्द अंकित हैं, यहाँ स्टीफन हॉकिंग के पार्थिव अवशेष दफन हैं। उस पत्थर पर उनका एक प्रिय समीकरण भी अंकित है, जिसका उपयोग उन्होंने दुनिया को ब्लैक होल के बारे में सिखाने के लिए किया था।
1: दिव्यांगता के खिलाफ अदम्य इच्छा शक्ति की ऐसी जंग छेड़कर अंतरिक्ष विज्ञान में सितारों की बुलंदियों को छूने वाले प्रोफेसर स्टीफन हॉकिंग, आपको हमारा
5: ఈనాటి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జడ్చెర్ల రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులను పరిశీలించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు లైన్ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, కర్నూలు వరకు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి కానుందని, దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు లభించాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో 5 రోజుల పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఉదయం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించిన అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు 38% పైగా చిన్నారులు సరైన పోషకాహారం అందక

0: ఎదుగుదల లోపాలతో బాధపడేవారని, పునరుజ్జీవం పొందిన జాతీయ పోషకాహార మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోందని లక్ష్మణ్ తెలిపారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బదులుగా సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని అనుసరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
1: పోషన్ ఇన్ ద సెన్స్ దిస్ ఎంటైర్ మంత్ టు మేక్ ద స్టూడెంట్స్ చిల్డ్రన్ అండ్ మోర్ పర్టికులర్ ద యూత్ టు మేక్ దెమ్ అవేర్ అండ్ సీ దట్ ఎవ్రీ స్టూడెంట్ బికమ్స్ ఎ వాలంటీర్ రీచ్ అవుట్ టు ద సెక్షన్స్ హు ఆర్ నాట్ బీయింగ్ బ్రాట్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ హెల్దీ సొసైటీ. ఇది యువతకు విద్యార్థులకు ఒక ఛాలెంజింగ్ టాస్క్, ఎందుకంటే మనము ఆరోగ్యంగా మనం హెల్తీగా మనం మాత్రమే ఫిట్ గా ఉంటే అది సరిపోదు. మన సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం
0: సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్టంలోని కీలక ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో, మామునూరు విమానాశ్రయం పురోగతిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమవుతారు. డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాల విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుస్తారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సివి ఆనంద్, పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి హైదరాబాద్లో హత్యకు గురైన గిరిజన యువతి నర్స్ ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన 250 కోట్ల రూపాయలను సద్వినియోగం చేస్తూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అలాగే కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి ఇనుగుర్తి, సీరోలు, దంతాలపల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. నారాయణపురంలో దాదాపు 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామిని ఈ ఉదయం రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
2: తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, రైతుల కష్టాలు పోవాలని తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖభోగాలతో

0: అని చెప్పి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలకు చేరువగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికీ అంది అందరూ కూడా సుశాంతులతో ఉండాలని చెప్పి కూడా మా రాజన్న గారు కోరుకోవడం జరిగింది.
1: సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఎండీ సెప్టెంబర్ నెల వాతావరణ నివేదికను ఈరోజు విడుదల చేసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 91% కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ రాష్ట కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యకులు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 22A భూముల అంశాలపై ప్రశ్నించినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఎంపీ డికే అరుణ ధ్వజమెత్తారు. యువత మద్దతు పెరగడాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఇలా చేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందని శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయితో సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో మహిళల ఎముకల ఆరోగ్యం అవగాహన ఈ అంశం గురించి మనం తెలుసుకుందాం. మహిళలు కుటుంబానికి వెన్నెముక లాంటి వారు. మరి అటువంటి స్త్రీకి ఎముకలు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం కదా. ఎముకల ఆరోగ్యం ఎప్పుడు దృఢంగా ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలేంటి, లేదంటే మానసిక స్థితి ఏ విధంగా కారణమవుతుంది, అలాగే ఆహారం దీన్ని ఏ విధంగా అధిగమించేలా చేస్తుంది, మెనోపాజ్ స్టేజ్లో అసలు ఈ ఎముకలు ఎందుకు బలహీనమవుతాయి, ఇవి రాను రాను ఆస్ట్రో

0: పొరోసిస్ కి ఏమైనా కారణం అవుతాయా? ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతాయి మెనోపాజ్ టైంలో? ఆ లెవెల్స్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇటువంటి ఎన్నో సందేహాలు మనందరికీ ఉంటాయి. అవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ ఆర్ అనిల్ యాదవ్ గారు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనిల్ యాదవ్ గారు.
1: నమస్కారం
0: డాక్టర్ గారు, చెప్పండి, ముఖ్యంగా మహిళల ఎముకల ఆరోగ్యం ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది?
1: సో బేసికల్లీ మనకి మేల్స్లో కాకుండా ఫీమేల్స్లోనే ఎముకల ఆరోగ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళ లైఫ్ స్టేజ్లో మెనోపాజ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ స్టేజ్ అనమాట. అరౌండ్ 45 ఇయర్స్, ఆఫ్టర్ 45 ఇయర్స్, యావరేజ్గా 48 అంటాము. ఆ 48 ఇయర్స్ అప్పుడు మెనోపాజ్ అనే స్టేజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఉండే పీరియడ్స్ నెలసరి ఏదైతే ఉందో అది ఆగిపోవడం, వరుసగా ఒక 12 వారాలు నెలసరి రావట్లేదు అంటే ఆ మెనోపాజ్ స్టేజ్ అటైన్ అయినాడు. సో ఆ మెనోపాజ్ తర్వాత వచ్చే ఎముకల్లో చాలా కీలక మార్పులు వస్తాయి. ఎలా అంటే దానిలో ఎముకల సాంద్రత అనేది తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే అప్పటి వరకు ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోను అప్పుడు ప్రొడక్షన్ సడన్గా ఆగిపోవడం వల్ల ఎముకల్లో చేంజెస్ వస్తాయి. సో దానికి ఎలా చేంజెస్ వస్తాయి ఏంటనేది కాన్సెప్ట్ ఉంటుంది దానికి. బట్ ఓవరాల్గా హార్మోనల్ లెవెల్లో వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల అప్పటి వరకున్న ఎముకలకి కాల్షియం సప్లై అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల గ్రాడ్యువల్గా ఫీమేల్స్లో ఆఫ్టర్ 48 యావరేజ్గా సో ఎముకల సాంద్రత అనేది తగ్గిపోయి గ్రాడ్యువల్గా ఎముకలు అనేవి బలహీనపడతాయి అనమాట. సో ఓవరాల్గా పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే మెనోపాజ్ తర్వాత ఎముకలు పల్చబడిపోవడం అనమాట.
0: డాక్టర్ గారు, మీరు ఒక మాట అన్నారు, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఎముకలు ఇలాగా బలహీనంగా తయారవుతాయని. ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది ఎముకల దృఢత్వానికి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1: సో జనరల్గా ఈస్ట్రోజన్ అంటే బిఫోర్ మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటే, ఒక యంగ్ ఫీమేల్లో కనుక ఈ రెగ్యులర్ పీరియడ్స్ వీటి వల్ల మనకి లోపల యూట్రస్ అంటే గర్భసంచి, దానికి ముందు అండాశయం అంటారు, ఓవరీస్ అంటాం. ఆ ఓవరీస్ నుంచి ఈ రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్కి బోన్కి ఏంటి సంబంధం, ఎలా మెయింటైన్ చేస్తుందంటే, బోన్లో రీమాడలింగ్ అని ఒక బోన్ రీమాడలింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఎలా అంటే మనకి తెలియకుండానే మన బాడీలో, అది మేల్స్లో కావచ్చు ఫీమేల్స్లో కావచ్చు, బట్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఈ బోన్ గ్రోత్ అనేది, బోన్ అనేది కొత్త ఎముక వస్తుంది, పాత ఎముక అనేది కరిగిపోతుంటుంది అనమాట. సో ఒక బ్యాలెన్స్లో నడుస్తుంటుంది అది. సో ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే హార్మోనే ఈస్ట్రోజన్. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ రాదో ఈ బోన్ రీమాడలింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో డిస్టర్బ్ అయినప్పుడు ఏంటంటే పాత ఎముక ఎక్కువైపోతుంది, అంటే బోన్ కరిగిపోవడం అనేది ఎక్కువ అవుతుంది, కొత్త ఎముక అనేది రాదు. సో దానికి సీక్వెన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సమ్మరీ అయితే ఎముక అనేది ఎక్కువగా పల్చబడిపోవడం జరుగుతుంటుంది బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ ఇన్ బోన్ రీమాడలింగ్.
0: ఓకే డాక్టర్ అనిల్ గారు, ఇప్పుడు చూస్తే ఎర్లీ మెనోపాజ్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. ఇటువంటి సమయంలో కూడా మనకి బోన్ డెన్సిటీ తగ్గడం అనేది ఉంటుందా?
1: ఎర్లీ మెనోపాజ్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ.
0: సో అది ఏ వయసు నుంచి ప్రారంభం అవ్వచ్చు? ఇంచుమించు
1: ఒక రఫ్ గా ఒక 5 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఎర్లీ మెనోపాజ్ అనేది. సో యావరేజ్ గా 45 తర్వాతే వస్తుంది. సో అందుకే మేల్స్ లో కంటే ఫీమేల్స్ లో ఒక 20 ఇయర్స్ ముందుగానే మనం అలర్ట్ అవ్వాలి. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మేల్స్ లో 70s లో వస్తుంది, ఫీమేల్స్ లో 50s లోనే స్టార్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ మెనోపాజ్.
0: అంటే మీరు అన్నట్టుగా ఎర్లీగానే మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కాబట్టి మనం మెనార్కీ స్టేజ్ నుంచి అప్పటి నుంచి మనం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
1: ఎస్ డెఫినెట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు మనకు జనరల్ గా ఫీమేల్స్ లో చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, హైపోథైరాయిడిజం అంటాం. సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, కొంతమంది మిస్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఈ పీరియడ్స్లో కూడా అబ్నార్మాలిటీస్ అనేవి వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ పీరియడ్స్ లెవెల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్. సో దానివల్ల ఇండైరెక్ట్గా బోన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. బోన్స్ ఎఫెక్ట్ అవ్వడం అంటే వీక్నెస్. ఇంకా సో ఇప్పుడు ముందు నుంచే జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు అంటే ఆ థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలా వరకు థైరాయిడ్ విల్ లీడ్స్ టు ఒబెసిటీ. సో థైరాయిడ్ వల్ల వచ్చే ఒబెసిటీ లేకపోతే జనరల్గానే ఒబెసిటీ ఉన్నప్పుడు ఎముకలు అనేవి ఇంకా పల్చబడిపోతుంటాయి ముందు నుంచే. సో ఈ ఒబెసిటీని తగ్గించుకోవాలి అంటే వెయిట్ రిడక్షన్ పెట్టుకోవాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. సో ఫీమేల్స్లో రెగ్యులర్ ఎక్సర్సైజెస్, డైట్ ఇవన్నీ చూసుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే. సో మెనార్కీ నుంచే అంటే ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక మనం గ్రాడ్యువల్గా బోన్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవచ్చు. సో మెనోపాజ్ తర్వాత కూడా మనకు కావాల్సినంత స్ట్రెంగ్త్ బోన్లో ఉంటుంది.
0: ఓకే, అయితే మన ఆరోగ్య స్థితి

0: మన మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కదా. పిల్లల్లో ఫస్ట్ పీరియడ్స్ వచ్చినప్పుడు చూసుకుంటే వాళ్ళకి మేబీ చదువుల వల్ల స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఈ ఎర్లీ మెనోపాజ్ మెనోపాజ్ టైంలో చూసుకుంటుంటే ఒక కుటుంబ బాధ్యత కానీ వర్కింగ్ ఉమెన్స్కి అక్కడ వర్క్ కానీ ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు మానసిక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి అది ఎంతవరకు మనకి ఈ ఎముకల దృఢత్వానికి కారణమవుతుందంటారు.
1: ఎస్, డెఫినెట్లీ సైకలాజికల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ స్ట్రెస్ అనేది ఫిజికల్ స్ట్రెస్ లీడ్ చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిప్రెషన్, రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు. వాళ్ళు ప్రాపర్గా కేర్ తీసుకోరు, డైట్ మీద కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఉండదు. మామూలుగా మనకి ఇంట్లోనే చాలా పని చేస్తామని చెప్పి చాలా మంది ఎక్సర్సైజ్ చేయరు. బట్ అది దానివల్ల ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. ప్రాపర్గా ఒక 45 to 50 minutes వాకింగ్ చేస్తూ అది చేయడం వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ వల్లనే బోన్ ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. మన కాల్షియం సప్లిమెంట్స్ వీటితో కంటే కూడా ఫిజికల్ యాక్టివిటీతో ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్ ఉన్నామో మనకి దానివల్ల మెంటల్ ఫిట్నెస్ కూడా డెవలప్ అవుతుంది. సో మనం సైకలాజికల్ కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ ఫిజికల్ మెంటల్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఒకదానికొకటి లింక్ ఉంటుంది.
0: ఓకే డాక్టర్ అనిల్ గారు, ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నట్లయితే ఇది అపోహో నిజమో మీరే చెప్పాలి. ఎముకలు ఆల్రెడీ మోకాళ్ళు అందరికీ అరిగిపోతున్నాయి, బ్యాక్ పెయిన్ అనేది సి సెక్షన్ అయిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము, ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. ఈ వాకింగ్ చేస్తే ఇంకా ఉన్న ఎముకలు కూడా అరిగిపోతాయి అనేది ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్?
1: వాకింగ్ చేస్తే ఎముకలు అరిగిపోవడం అనేది అపోహని డెఫినెట్ గా. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఫస్ట్, నీ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. బట్ వాకింగ్ చేయడం వల్ల నీ జాయింట్స్ ఎక్కువగా అరిగిపోయి ఎక్కువ నొప్పులు రావడానికి కూడా కారణం అవ్వచ్చు. ఎలా అంటే వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయి, లైక్ మనం చేసే పద్ధతిలో ఉంటుంది. సో ఇప్పుడు మనం షూ లేకుండా నడవడము, నార్మల్ గా ట్రెడ్మిల్ వాకింగ్ వల్ల కూడా ఎముకలు అనేవి ఎక్కువ అరిగిపోతుంటాయి. సో అది హార్ట్ కి మంచిదే ట్రెడ్మిల్ వాకింగ్ అనేది, బట్ బోన్స్ కి మంచిది కాదు. సో అది అది ఎట్లా అంటే ఒక ఆర్టిఫిషియల్ సర్ఫేస్, ఆర్టిఫిషియల్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు బోన్స్ జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే షూ వేసుకొని మట్టి రోడ్డు పైన కానీ పార్క్స్ లో కానీ వాకింగ్ చేయాలి. అలా చేస్తే డెఫినెట్ గా జాయింట్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, అరిగిపోవడం అనేది ఏముండదు.
0: ఆల్రెడీ ఈ మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకి చేయొచ్చు,
1: డెఫినెట్ గా చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేస్తే డెఫినెట్ గా పెయిన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే సీసీ రోడ్డు, ఎక్కువ మంది సిమెంట్ రోడ్డు మీద హైవేస్ మీద నడుస్తుంటారు వితౌట్ షూస్, నార్మల్ చెప్పులు వేసుకుని, దాని వల్ల డెఫినెట్ గా పెయిన్స్ అనేవి ఎక్కువ.
0: అంటే ఎలాంటి షూ వాడాలో డాక్టర్ సజెస్ట్ చేస్తారండి మీరు ఆర్థోపెడిక్ సర్జన్ గా?
1: సో మెమరీ ఫోమ్ షూ అని వస్తున్నాయి కొత్తగా, అంటే సాఫ్ట్ సోల్ ఉంటుంది. సో ఆ షూ వాడితే గనక మన సోల్ కి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎక్కువగా స్ట్రెస్ పడదు జాయింట్స్ మీద. సో మనం క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, వెయిట్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంటది. అది కూడా ఒక పర్టికులర్ పేస్ లో చేయాలి, స్పీడ్ అంటే బ్రిస్క్ వాకింగ్ అంటాం, స్లోగా నడుచుకుంటూ వెళ్ళడం అలా కాదు, ఒక స్పీడ్ లో నడుస్తూ ఉండాలి. అలా అని చెప్పి రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ వాకింగ్, జస్ట్ ఒక పేస్ లో వెళ్తే సరిపోదు.
0: అసలు ముఖ్యంగా ఈ ఎముకలు అరిగిపోవడానికి గానీ ఎముకల ఆరోగ్యం క్షీణించడానికి గానీ ముఖ్యమైన కారణాలు ఏమంటారండి మన లైఫ్ స్టైల్?
1: సో లైఫ్ స్టైల్ కి వస్తే మాత్రం డెఫినెట్ గా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్. సో చాలా మంది ఏంటంటే ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉన్న మన అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు కానీ పనులు చేస్తుంటారు కానీ వాళ్ళ డైట్ ప్రాపర్ గా ఉండదు. సో వాళ్ళకి ఏమేమి హెల్దీ డైట్ అనేది వాళ్ళకి అంతగా ఐడియా కూడా ఉండదు, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏం తినాలి, బేసికల్ ఏంటంటే కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు, కానీ కాల్షియం టాబ్లెట్ అనేది సెకండరీ, అది ఓన్లీ 10 to 20% హెల్ప్ చేస్తుంది. సో మన లైఫ్ స్టైల్, మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా ప్రాపర్ డైట్ తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్ గా.
0: ఎటువంటి డైట్ తీసుకోవాలండి?
1: సో జనరల్ గా కాల్షియం రిచ్ డైట్ అనేది మనకు చాలా మందికి తెలియదు, దేనిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనేది చాలా మంది తెలియదు. సో మనం రెగ్యులర్ గా మన జనరల్ హెల్త్ కి ఏది ఇంపార్టెంటో దానిలోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ గా చూస్తే. సో అందులో ఫస్ట్ థింగ్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ అండ్ కర్డ్. సో రోజు ఒక గ్లాస్ పాలు, ఒక కప్పు పెరుగు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు దాని నుంచి కాల్షియం అనేది వస్తుంటది మనకి. సో అలా ఇంకా ఓట్స్ అండ్ రాగి ఉంటాయి కదా మేడం, సో ఓట్స్ రాగిలో కూడా చాలా, ఓట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అవి నార్మల్ గా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతాయి. దాంతోపాటు కాల్షియం ఉంటుంది, కాల్షియం బోన్స్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు చూస్తే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో మనకి ఐరన్ ఇవన్నీ వచ్చినట్టే కాల్షియం

0: మూడ్ వస్తుంది, సో బోన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి.
1: అది ఏ రూపంలోనో తీసుకోవచ్చు, పప్పులో వేసుకున్నా కానీ,
0: పప్పులు,
1: ఉత్తిపప్పు ఆకుకూర తీసుకున్నా, ఏదైనా పర్వాలేదు,
0: ఉత్త
1: ఏదో.
0: ఆకుకూర రోజుకొక ఆకుకూర కంపల్సరీ మన
1: ఓకే
0: డైట్లో ఉండాలి మేడం.
1: ఓకే
0: మామూలుగా పప్పులో వేసుకొని తినొచ్చు, ఎందుకంటే పప్పు ప్రోటీన్ కాబట్టి ఇండైరెక్ట్గా అది కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది.
1: ఓకే
0: సో ఇంకా డైట్ రిసోర్స్ అంటే మనకి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఎస్పెషల్లీ నారింజ పండ్లు, జామ పండ్లు చాలా బెస్ట్ ఫ్రూట్స్ అన్నమాట. సో దాంతో ఇంకొకటి డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, బాదం. సో అవి కుదిరితే ఒక రోజుకి ఒక నాలుగు అలా సోక్ చేసుకొని కానీ, లేకపోతే నార్మల్గా కానీ బాదం తింటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం బాదం అనేది. దాంతోపాటు వెజిటేరియన్స్కి ఇంతవరకు పనికొస్తుంది. తర్వాత ఎగ్స్ అండ్ ఫిష్ తినగలిగితే ఇంకా బెటర్. ఎగ్స్ రోజుకు ఒక రెండు ఎగ్స్ తింటే ఫుల్ ఎగ్స్ తినొచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది ఎల్లో తినొచ్చా ఇట్లా, సో కంప్లీట్ ఎగ్ తినొచ్చు, టూ ఎగ్స్. ఫిష్ కూడా చాలా ఇంపార్టెంట్, మంచి ప్రోటీన్ సోర్స్ ప్లస్ కాల్షియం సోర్స్.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పింది కాల్షియం రిచ్ ఫుడ్ ఏంటంటే మనకి ఒక పాలని చెప్పారు, పెరుగు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి మంచి పాలు అనేవి ఎక్కడా దొరకట్లేదు. అసలు పాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది, కంటామినేటెడే మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ. ఈ పరిస్థితుల్లో దీనికి ఈక్వల్గా మనకు కాంపెన్సేట్ చేసే ఫుడ్ ఏమైనా ఉందా?
0: ఇది డెఫినెట్గా మంచి క్వశ్చన్ మేడం. జనరల్గా ఇప్పుడు అంతా అడల్టరేటెడ్, కల్తీ పాలే ఎక్కువగా దొరుకుతున్నాయి, అంత కెమికల్స్ ఉన్న పాలు. సో మనం మిగతా సోర్స్ కనుక కరెక్ట్గా పెట్టుకోగలిగితే డైట్లో, యూ కెన్ స్కిప్ మిల్క్, మిల్క్ని స్కిప్ చేసి. బట్ కర్డ్ అనేది ఏ పాలతో చేసినా కూడా అది ఫర్మెంటెడ్ ప్రాసెస్ కాబట్టి పెరుగును అసలు మిస్ చేయొద్దు. పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. మిల్క్ మనం స్కిప్ చేసుకోవచ్చు. మిల్క్ అంటే ఇప్పుడు మనకు జనరల్గా ప్రోటీన్ పౌడర్స్ కూడా ఒకటి యాడ్ చేసుకోమని చెప్తాం డైట్లో, ఎందుకంటే అందరూ ప్రోటీన్ డైట్ తీసుకోలేరు. సో అది ఇప్పుడు కొత్తగా మీరన్న పాయింట్ తోనే మిల్క్ లో కాకుండా వాటర్ లో తాగమని చెప్తున్నాం.
1: హాట్ వాటర్,
0: హాట్ వాటర్ జస్ట్ ల్యూక్వామ్ వాటర్, దానిలో ప్రోటీన్ పౌడర్ తాగొచ్చు. సో మిల్క్ అనేది అవాయిడ్ చేయొచ్చు కానీ కర్డ్ అవాయిడ్ చేయొద్దు.
1: ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు, ఈ మెనోపాజ్ టైంలో ఈ ఎముకలు బలహీన పడినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో జనరల్ గా బలహీన పడ్డ ఎముకల్లో మనకి మెయిన్ గా రిస్క్ ఏంటి, ఓవరాల్ గా బోన్స్ బలహీన పడ్డం అని మాట్లాడుతున్నాం కానీ బలహీన పడ్డం వల్ల వచ్చే రిస్క్ ఏంటి అంటే ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి అన్నమాట. ఇన్సఫిషియన్సీ ఫ్రాక్చర్స్ అంటాం, ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఆ డెన్సిటీ తగ్గకుండా మనం ముందు నుంచే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినా కూడా ఇంకా ఎలాగో అది ఏజింగ్ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్ గా మనం ఇవన్నీ జాగ్రత్తలతోనే కొంచెం పోస్ట్పోన్ చేయగలుగుతాం, తప్పితే దాన్నైతే అవాయిడ్ చేయలేం. ఆస్టియోపోరోసిస్ అనేది కంపల్సరీ ఏజింగ్ ప్రాసెస్ లో వస్తుంది. సో డైట్ తో పాటు మనం ప్రాపర్ గా ముందు నుంచి కరెక్ట్ సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంటేషన్ యాడ్ చేసుకోవాలి. వైటమిన్ డి కానీ, కాల్షియం, ఇవన్నీ ముందు నుంచి కూడా క్యాలిక్యులేటెడ్ గా. ఇప్పుడు మనం బయట చూస్తుంటే చాలా మంది వైటమిన్ డి రోజు వేసేసుకుంటున్నారు, వైటమిన్ డి క్యాప్సూల్స్. దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది ఎవరికి చాలా మంది తెలియదు. సో ప్రాపర్ గా డోస్ క్యాలిక్యులేట్ చేసి చేసుకోవాలి ఇప్పుడు
1: వైద్యుల పర్యవేక్షణలోనే,
0: డెఫినెట్ గా. సో చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ ని అడుగుతుంటాం, వాళ్ళ మదర్స్ కి ఏం చేస్తున్నారంటే వైటమిన్ డి రోజుకు ఒక టాబ్లెట్ వేస్తున్నారు. అది రాంగ్. వైటమిన్ డి రోజుకు ఒకటి వేస్తూ ఉంటే రోజుకి 60,000 యూనిట్స్ అంటే అల్టిమేట్ గా అది ఓవర్ డోస్ అయిపోతుంది. యా, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఈజీగా వస్తుంది వైటమిన్ డి తో. సో వైటమిన్ డి అనేది ఇట్స్ లైక్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వాట్, దాన్ని ప్రాపర్ గా వాడాల్సిందే. ఎక్కువ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి.
1: మరి నేచురల్ గా ఈ డి విటమిన్ మనకి దేని ద్వారా వస్తుంది డాక్టర్ గారు?
0: నేచురల్ గా వైటమిన్ డి అంటే మనకి వెజిటేరియన్ ఫుడ్ లో మాత్రం అంతగా ఉండదు మేడం, నాన్ వెజ్ డైట్ లో కొంతవరకు దొరుకుతుంది మనకి. వెజిటేరియన్స్ కంటే చీజ్, మష్రూమ్, ఈ మనకి నువ్వుల్లో కొంతవరకు ఉంటుంది వైటమిన్ డి. నేచురల్ గా అంటే ఇంకా సన్లైట్ ఎక్స్పోజర్, ఇవాళ రేపు అంత సన్లైట్ ఎక్స్పోజర్ ఎవరు అంత ఫాలో అవ్వట్లేదు. బట్ సన్లైట్ లో కూడా ప్రాపర్ గా మార్నింగ్ టైంలో 7 to 10 AM మధ్యలో ఆ లేత కిరణాలు ఉంటాయి కదా, అవి పడ్డప్పుడే మన బాడీలో ఉన్న స్కిన్ కింద ఉండే కొలెస్ట్రాల్ అనేది దానిలో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ తీసుకొని ప్రొడ్యూస్ చేస్తుంది. వైటమిన్ డి సన్ నుంచి రాదు, మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ ఇట్ నీడ్స్ సమ్ సన్లైట్, యూవీ రేస్
1: ప్రాసెస్ కోసం,
0: ప్రాసెస్ కోసం. బట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎంత సన్లైట్ కి వెళ్ళినా కూడా అది కరెక్ట్ అవ్వదు, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. బట్ ఇండియన్ ఫీమేల్స్ లో, ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో వైటమిన్ డి అనేది చాలా, ఇప్పుడు ప్రతి 10 మందిలో 8 మందికి డెఫిషియన్సీ ఉంటుంది. దాన్ని ప్రాపర్ వేలో టెస్ట్ చేయించుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే.
1: మీరు ఎలాగో టెస్టులు అన్నారు కాబట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి డాక్టర్ గారు ఈ సమస్యతో ఉన్నప్పుడు? మనకి ఎముకలు, అసలు నా ఎముకలు ఏ స్థితిలో ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి లేదా, నేను ఇప్పుడు కన్సల్ట్ చేయాలా డాక్టర్ అనే ఎన్నో సందేహాలు ఉంటాయి. ఏ టైంలో మనకి ఏ సింప్టమ్స్, లక్షణాలు ఎలా మనం తెలుసుకోవాలి?
0: సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ బోన్లో ఉన్నా కూడా, సో మనకి

0: జనరల్గా బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ అప్పర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కొన్ని జాయింట్ పెయిన్స్ లైక్ నీ జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో అక్కడ మనం ఆ సిమ్టమ్స్ బట్టి ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ యంగ్ ఏజ్లో కొంచెం అంటే మెనోపాజ్కి ముందే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా వైటమిన్ డి డెఫిషియన్సీ గురించి మనం ఆలోచించాల్సిందే. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా తెలుస్తుంది అంటే టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ అంటే కూడా రఫ్గా ఎవరు చేసి చేస్తారు, 25 హైడ్రాక్సీ అని ఒకటి ఉంటుంది, దానిలో 125 డైహైడ్రాక్సీ అని ఉంటుంది. ఏదో ఒక టెస్ట్ చేయడం కాదు, స్పెసిఫిక్గా 25 హైడ్రాక్సీ వైటమిన్ డిఏ చేయాలి. ఎందుకు అంటే అది స్టోరేజ్ ఫామ్. స్టోరేజ్ ఫామ్ ని చూసినప్పుడే మనకు బాడీలో ఎంత ఉందో తెలుస్తుంది. 125 చేయించుకుంటారు చాలా మంది. 125 డైహైడ్రిక్స్ ఏంటంటే యాక్టివ్ ఫామ్, అది వర్క్ చేసేది, అది షార్ట్ యాక్టింగ్ ఉంటుంది, ఈ రోజు పనిచేస్తుంది వెళ్ళిపోతుంది, దాని లెవెల్తో మనకు తెలియదు డెఫిషియన్సీ అనేది. సో 25 హైడ్రాక్సీ వైటమిన్ డి అనేది చెక్ చేసుకోవాలి. డెఫిషియన్సీ ఉంటే దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అలా కాకుండా బోన్స్, మీరు అడిగినట్టు బోన్స్ బలహీనంగా ఉన్నాయా బలంగా ఉన్నాయా తెలుసుకోవాలంటే దానికి ఒక స్కాన్ ఉంటుంది, అది డెక్సా స్కాన్. అంటే మనకి ఎంతవరకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉందా, మనం ఎంత ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో ఎవ్రీ ఇయర్ ఒక డెక్సా స్కాన్ చేసుకోవాలి అరౌండ్ పెరిమెనోపాజ్ అంటాం. 40 తర్వాత మెనోపాజ్ స్టేజ్ వస్తుంది అనే టైంలో మనం రెగ్యులర్ గా ఈ డెక్సా స్కాన్, DEXA అంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జర్ప్షోమెట్రీ అంటాం. సో ఆ ఎక్స్రే చేయించుకుంటే దానిలో మనకి టీ స్కోర్, జెడ్ స్కోర్ అని ఉంటుంది, దాన్ని బట్టి ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్. కొంచెం ఎముకల సాంద్రత తక్కువ ఉంటే గనక స్కోర్ ఉంటుంది దానిలో, దాన్ని ఆస్టియోపీనియా అంటాం. మరీ తక్కువ ఉంటే -2.5 అని నెంబర్ ఉంటుంది, దానికంటే కూడా తక్కువ ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో అట్లా మనకు ముందే తెలుస్తుంది మనకి ఎంతవరకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది అని. సో ఆస్టియోపీనియా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండి టాబ్లెట్స్ వాడుకోవడం, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సెట్ అయింది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో అంటే ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో చూస్తుంటే ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఇవే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా ఈ బాత్రూంలో తడి దగ్గర కాలు జారి పడిపోతూ ఉంటారు, డెఫినెట్గా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది, ఆల్రెడీ బలహీనంగా ఉంటాయి కాబట్టి ఆ ఏజ్. అటువంటి వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇన్ కేసు వాళ్ళకి ఎముకలు విరిగిపోయింది, సర్జరీ చేశారనుకోండి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: సో నార్మల్గా మా ఓపీలో మేడం మీరు అడిగినట్టు డెఫినెట్గా రోజుకి ఒక 10 మందిలో 2-3 ఈ ప్రాబ్లమ్స్ అని వస్తారు. అంటే ఏజ్ పైబడిన వాళ్ళల్లో జనరల్గా రిస్ట్ దగ్గర మనకు ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి, తుంటిలో హిప్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి, లేకపోతే స్పైన్లో ఉంటాయి. ఈ 3 ప్లేసెస్ చాలా కామన్. సో ఎందుకంటే వాళ్ళు పడుతున్నప్పుడు చెయ్యి ఇలా అడ్డం పెడతారు, సో కరెక్ట్ రిస్ట్ అనేది చాలా కామన్గా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇట్లా రిస్ట్ కానీ హిప్ కానీ ఒకసారి ఫ్రాక్చర్ అయింది, ఎస్పెషల్లీ హిప్ ఫ్రాక్చర్ అయిందంటే వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది, బెడ్ రిడన్ అయిపోతారు. దానికి ప్రాపర్గా సర్జరీ చేయించుకుంటేనే అది సెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనకి కాలు జారి పడిపోయారు, హిప్ రీప్లేస్మెంట్ చేయాలి, తుంటి ఎముక విరిగిపోయింది, ఎంత సమయంలో మనం సర్జరీ చేయొచ్చు అండి?
0: సో తుంటి ఎముక విరిగిపోయింది హిప్ రీప్లేస్మెంట్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది ఇంతకుముందు గైడ్ లైన్స్ మేడం. బట్ తుంటి ఎముక విరిగినప్పుడు దాని బ్లడ్ సర్క్యులేషన్ అనేది కట్ అయిపోతుంది, సో దాని జాయింట్ అనేది మార్పిడి చేసుకోవచ్చు. మనకి ఇప్పటికే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది చెప్తాము, బట్ అంతకుముందు ఎమర్జెన్సీ లాగా ట్రీట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు. కాకపోతే వాళ్ళు బెడ్ లోనే పడుకొని ఉండలేరు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం చేంజ్ చేసుకోవాలి.
1: ఇన్ కేసు మనకి వైద్యం కరెక్ట్ గా లేదు, ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో కరెక్ట్ సర్జన్ మనకి లేరు అన్నప్పుడు మనం ఎంత సమయం వరకు మనం రిస్క్ తీసుకోవచ్చు అంటారు?
0: 1 వీక్ 10 డేస్ అయినా పర్లేదు, మనం ప్రాపర్ గా మంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుని చేసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ అయినా పర్లేదు, బట్ చేసే సర్జరీ అది రిప్లేస్మెంటా లేకపోతే నెయిల్స్ ఇస్తాము, ప్లేట్స్ ఇస్తాము, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఎముక అతికే కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉంది కాబట్టి. సో దానికోసం డిఫరెంట్ ఇంజెక్షన్స్ వచ్చాయి మేడం మార్కెట్ లో, అంటే ఎముకని ఎముకలో కొత్త ఎముకని ఫామ్ చేసేది ఆస్టియోపోరోసిస్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట.
1: ఏదైతే మనకి ఈస్ట్రోజన్,
0: సో ఈస్ట్రోజన్ ది కట్ అయిపోయింది కాబట్టి మనకి టెరిపారటైడ్
1: ఇంజెక్షన్ ద్వారా మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తాం.
0: డెఫినెట్లీ టెరిపారటైడ్ అని, డెనోసిమాబ్ అని కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి. అది ఇవ్వడం వల్ల ఏదైతే ఈస్ట్రోజన్ లేక అక్కడ డిఫెక్ట్ ఉందో దాన్ని ఇది రెక్టిఫై చేస్తుంది అనమాట. సో దట్ అట్లా ఫ్రాక్చర్ హీలింగ్ అనేది బెటర్, బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
1: ఓకే, సో మనం అనుకున్నట్టుగా ఇందాక ఇప్పుడు ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత బెడ్ రిడెన్ అవుతారు, అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
0: జాగ్రత్తలు అంటే మేడం రిప్లేస్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, సో వాళ్ళకి ఫిజియోథెరపీ మనం ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఎముక అనేది ఆల్రెడీ వీక్ ఉంది, దానివల్ల కండరము వీక్ అవుతుంది, ఎప్పుడు కానీ ఎముక కండరం అనేది టగ్ ఆఫ్ వార్

0: లాగా ఉంటుంది. ఎముక స్ట్రాంగ్ ఉంటేనే కండరం స్ట్రాంగ్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ అరిగిపోయిన ఎముకని డైరెక్ట్గా ఏం చేయలేము కరెక్ట్గా. సో ఇప్పుడు ఏంటంటే సర్జరీ అయింది, బెడ్లో ఉన్నారు, ఆ మజిల్ వేస్టింగ్ అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే ఇన్యాక్టివ్గా ఉంటారు కాబట్టి. సో ఈ కండరాన్ని మనం స్ట్రాంగ్ చేయాలి. కండరాన్ని స్ట్రాంగ్ చేసి ఇండైరెక్ట్గా ఎముకని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ కండరాన్ని స్ట్రాంగ్ చేయడానికి అంటే మజిల్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెసే ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ ప్లాన్ చేసుకోవచ్చు, మజిల్ స్ట్రెంగ్త్ పెంచడానికి ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు, మళ్ళీ ఈ సప్లిమెంటేషన్ వైటమిన్ సప్లిమెంటేషన్ కావచ్చు, కాల్షియం సప్లిమెంటేషన్ కావచ్చు, టెరిపారటైడ్ ఇంజెక్షన్స్, డెనోజుమాబ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ స్ట్రెంగ్త్ అనేది కొంతవరకు మెయింటైన్ అవుతుంది. సో మళ్ళీ కొంచెం వీళ్ళకి చాలా వరకు వీళ్ళు ఎందుకు పడతారంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి, వాళ్ళకి ఐ సైట్ ఇది కూడా ఇంపార్టెంట్. సో ఐస్ చెకప్ చేయించుకోవాలి. సో వాళ్ళకి ఏజ్తో పాటు వచ్చే బ్రెయిన్లో చేంజెస్, కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంటుంది. సో జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా పెట్టుకోవాలి. వాళ్ళకి జనరల్ కండిషన్ ఎలా ఉందో చూసి, ఇప్పుడు ఒక్కొక్కసారి డయాబెటీస్ వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోతుంటారు, దానివల్ల ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఆల్రెడీ బోన్స్ వీక్ ఉన్నాయి కాబట్టి. సో జనరల్ హెల్త్ చెకప్ అనేది ఇంపార్టెంట్. మిగతా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సెట్ చేసుకుంటే మనం వీటిని మెయింటైన్ చేసుకోవచ్చు.
1: డాక్టర్ అనిల్ యాదవ్ గారు, ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నది ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ వింటున్నాము, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, లేదంటే దాన్ని ఎంతవరకు మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, ఇంజెక్షన్ ద్వారా ఎంతవరకు ఎంతకాలం మనం దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు, లైక్ ఇది చేయించుకోవడం వల్ల ఎంతవరకు మనం దీని వల్ల బెనిఫిట్స్ పొందొచ్చు అండి?
0: డెఫినెట్ గా మోకాళ్ళ మార్పిడి అనేది మంచి సర్జరీ మేడం. ఎందుకంటే పెయిన్ ఫ్రీ జాయింట్ రావాలంటే మనకి మోకాళ్ళ మార్పిడి అనేది అవసరం. కానీ అన్ని స్టేజ్ల వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి అవసరం అంటే లేదు. దానిలో మనకి రఫ్ గా 4 స్టేజెస్ ఉంటాయి. 4వ స్టేజ్ వాళ్ళకే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం దాన్ని. యాక్చువల్ గా మోకాళ్ళు అరిగిపోవడం
1: అంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది టెస్టుల ద్వారా చెప్తారండి?
0: యా డెఫినెట్ గా. ఎక్స్రే చూస్తే మనకు తెలిసిపోతుంది స్టేజ్ 1 ఉందా, స్టేజ్ 2 ఉందా, స్టేజ్ 3, స్టేజ్ 4 తెలుస్తుంది. స్టేజ్ 3 కొన్ని స్టేజెస్ లో కొన్ని పేషెంట్స్ లో, స్టేజ్ 4 కంపల్సరీ అందరికి జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దానికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బయట వేసే ఇంజెక్షన్స్ అవన్నీ అంత సేఫ్ ఏం కాదు. ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అని, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి మార్కెట్ లో. బట్ దాంతో అంతగా ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ అంత ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ స్టేజ్ 1 వరకు కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు అని స్టడీలో తేలింది అంతే.
1: డాక్టర్ అనిల్ గారు, ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాము, ఎముకలు గుల్లబారడం అనేది, అది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందండి? మహిళల్లో ఎప్పుడు చూస్తాం మనం ఎక్కువగా?
0: సో మహిళల్లో అంటే ఆఫ్టర్ 45 మేడం. 45 అంటే పోస్ట్ మెనోపాజల్. సో మేల్స్ లో మాత్రం దీన్ని యాక్చువల్ గా సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. మేల్స్ లో గానీ ఫీమేల్స్ లో గానీ 65 నుంచి 70 సంవత్సరాల తర్వాత డెఫినెట్ గా ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్ లో ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. 45 అంటే జనరల్ గా ఒక 30% ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఆస్టియోపోరోసిస్ లోనే ఉంటారు ఫీమేల్స్. ఒక 70% లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఒక రఫ్ గా 70 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనుకుంటే ఒక 30% ఆస్టియోపోరోసిస్ లోనే ఉంటారు ఫీమేల్స్. సో అదొక సిగ్నిఫికెంట్ స్టేజ్ అనమాట. ఆ 30 ఇయర్స్ మనం జాగ్రత్తగానే చూసుకోవాలి. 30%
1: లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు?
0: లక్షణాలు అంటే బోన్ పెయిన్స్ ఉంటాయి మేడం, కొంచెం ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో జనరల్ గా ఇక్కడ జాయింట్ దగ్గర స్వెల్లింగ్స్ రావడము, వేడిగా అనిపిస్తుంటది, ఈజీగా స్వెల్లింగ్స్ వస్తుంటాయి జాయింట్, మనకి కింద పడితే ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోవడం, ఇవన్నీ లక్షణాలు కిందకే వస్తాయి. పెయిన్స్ మెయిన్ గా ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. వెన్నెముకలో ఎక్కువ తెలుస్తుంది మనకి ఆస్టియోపోరోసిస్ అనేది. కింద పడ్డప్పుడు కంప్రెస్ అవుతుంటాయి స్పైన్ లో. సో ఈజీగా తెలుస్తుంది మనకి. వన్స్ ఒక వాళ్ళు కింద పడి ఫ్రాక్చర్ అయితేనే ఆస్టియోపోరోసిస్, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు అసలు ఆస్టియోపోరోసిస్ వస్తుందా లేదా కూడా చూసుకోరు, వాళ్ళకి రెగ్యులర్ మానిటరింగ్ ఉండదు. సో మనకి వాళ్ళు పడేంత వరకు తెలియదు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అని. సో దానికోసమే రెగ్యులర్ గా డెక్సా స్కాన్ చేయించుకోవాలి. ఇయర్లీ వన్స్ అలా చేయించుకొని ఒకవేళ ఫస్ట్ డెక్సా స్కాన్ లో ఆస్టియోపోరోసిస్ అని కనుక బయటపడితే బిస్ఫాస్ఫోనేట్స్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదేంటంటే ఎముక అరిగిపోవడాన్ని కాపాడుతుంది. ఫస్ట్ కొత్త ఎముకనివ్వదు, బట్ ఎముక ఇంతకుముందు మనం ఫస్ట్ లో అనుకున్నాం బోన్ రీమోడలింగ్ అని, కొత్త ఎముక వస్తుంది, పాత ఎముక పోతుంది. ఆ పాత ఎముక ఎక్కువ ఉండి అదే కరిగిపోతూ ఉంటుంది, కొత్త ఎముక అనేది ఫామ్ అవ్వదు. సో దీనికి ఏంటంటే ఈ పాత ఎముక బయటకు వెళ్ళిపోవడాన్ని, అంటే బోన్లోంచి మినరల్ వెళ్ళిపోవడాన్ని ఆపుతుంది బిస్ఫాస్ఫోనేట్. సో దాన్ని 1 ఇయర్ స్టార్ట్ చేసినాక మళ్ళీ డెక్సా చేసుకోవాలి. డెక్సాలు ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, అప్పుడు కొత్త ఎంక ఫామ్ అయ్యే ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసుకోవాలి, లైక్ టెరి

0: పారటైడ్, డెనోసిమాబ్, అది కూడా డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది, బట్ కొత్త ఎంక ఫామ్ చేస్తాయి అనమాట. టెరిపారటైడ్ అనేది మామూలుగా మార్కెట్లో ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఉంది దాన్ని. టెరిపారటైడ్ అంటే అది మన బాడీలో ఒక హార్మోనే, పారాథైరాయిడ్ హార్మోన్, దాన్ని సింథటిక్ అనలాగ అనమాట, దాన్ని ఆర్టిఫిషియల్గా రెడీ చేస్తుంది, ప్రిపేర్ చేసింది. సో దానికి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, కొత్త ఎంకను ఫామ్ చేస్తుంది ఓవరాల్గా. డెనోసిమాబ్ అనేది ఇంకో ఇంజెక్షన్, అది కూడా ఎంక కరిగిపోవడాన్ని ఆపుతుంది, కొత్త ఎంకను ఫామ్ చేస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ డెనోసిమాబ్ ఏంటంటే, టెరిపారటైడ్ 3 మంత్స్ కంటిన్యూస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, డైలీ 20 మైక్రోగ్రామ్స్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అట్లా 3 to 6 మంత్సే తీసుకోవాలి, దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే డెనోసిమాబ్ ఏంటంటే 60 మైక్రోగ్రామ్స్, 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్ చాలు, ఇది లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు, దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్. సో బెటర్ ఏంటంటే డెనోసిమాబ్ ఇంజెక్షన్ తీసుకోవడం, లేదు ఫస్ట్ ఇనిషియల్గా టెరిపారటైడ్ స్టార్ట్ చేసి ఒక 3 మంత్స్ తీసుకొని తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి డెనోసిమాబ్ తీసుకోవచ్చు.
1: డాక్టర్ గారు చెప్పినట్టుగా బాల్యం నుంచే మంచి ఆహారం, అలాగే ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన ఆహారం, అలాగే వ్యాయామం, వీటన్నిటితో మనం ఈ ఎముకల్లో దృఢత్వాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పిన విధంగా మనకి ఎప్పుడు ఆరోగ్యంలో ఈ విధమైన లక్షణాలు కనిపించినా ఒక మంచి ప్రముఖ వైద్యుల దగ్గర సంప్రదించి వారి పర్యవేక్షణలో మాత్రమే వాడాలని డాక్టర్ గారు చెప్పిన విధంగా మనం ఈ విధమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మన ఎముకల్ని దృఢత్వం చేసుకుందాము. చాలా చక్కని విషయాలు తెలియజేశారు డాక్టర్ అనిల్ యాదవ్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ.
2: మీరింతవరకు మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

0: ಮನಸ್ಸಿನಲ್ಲಿ ತಿನ್ನಬೇಕು. ತಿಂದಿದ್ದು ಆಹಾರ ಎಂಜಾಯ್ ಮಾಡಬೇಕು, ಅದು ಬಹಳ ಮುಖ್ಯ. ಚಲೋ ಆಹಾರ, ಹೆಲ್ದಿ ಫುಡ್ ತಿಂತೀವಿ ಅನ್ನೋದು, ಮುಖ ಹಿಂಗೆ ಸಣ್ಣದಾಗಿ ಮಾಡಿ ತಿಂದರೆ ಮನಸ್ಸು ಕೂಡ ಆ ಥರ ಆಗುತ್ತದೆ. ಆ್ಯಸ್ ದ ಫುಡ್ ಸೋ ದ ಮೈಂಡ್, ಆ್ಯಸ್ ದ ಮೈಂಡ್ ಸೋ ದ ಮ್ಯಾನ್, ಪತಂಜಲಿ ಮಹರ್ಷಿ ಅವರು ಯೋಗದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಮೂರನೇದಂದ್ರೆ ಟೈಮ್ಲಿ ಮೀಲ್ಸ್, ಅಂದರೆ ಟೈಮವಾಗಿ ಸರಿಯಾಗಿ ತಿನ್ನೋದು,
1: ಸಮಯಕ್ಕೆ
0: ಸರಿಯಾಗಿ ತಿನ್ನೋದು, ಫಿಸಿಕಲ್ ಆಕ್ಟಿವಿಟಿ, ಇವು ಎರಡು ಮಾಡಿದರೆ ನಮ್ದು ಹೆಲ್ತ್ ಮೇಂಟೈನ್ ಆಗಲಿಕ್ಕೆ ಬಹಳ ಸಹಾಯ ಆಗುತ್ತೆ.
1: ನಿಜ, ನಾವು ಬಹಳಷ್ಟು ಜನರು ಮಾಡೋದೇ ಈ ಮೂರು ತಪ್ಪುಗಳು, ಸಮಯ ಮತ್ತು ಪರಿಪಾಲನೆ, ಅಸಮತೋಲಿತ ಆಹಾರ. ಅದನ್ನೇ ಒಂದಾಗೆ ಆರೋಗ್ಯಕರ ಆಹಾರ ತಿನ್ನುವಾಗ ಒಂದ್ಸಲ ಮುಖ ಸಿಂಡರ್ಸ್ಕೊಂಡು ತಿನ್ನೋದು. ನಿಜ, ಆಹಾರವನ್ನು ತಿನ್ನಬೇಕಾದ್ರೆ ಮನಸ್ಸು ಪ್ರಫುಲ್ಲವಾಗಿಟ್ಕೊಂಡು ತಿನ್ನಬೇಕು, ಅದು ಶರೀರಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಶಕ್ತಿಯನ್ನು ನೀಡುತ್ತೆ ಅಂತ ನೀವು ಬಹಳ ಸರಳವಾಗಿ ಸುಂದರವಾಗಿ ನಮ್ಮ ಶ್ರೋತೃ ಬಾಂಧವರಿಗೆ ಹೇಳಿಕೊಟ್ರಿ. ನಿಮ್ಮ ಅಮೂಲ್ಯವಾದ ಸಮಯವನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟು ನಮ್ಮ ಆಕಾಶವಾಣಿ ಸ್ಟುಡಿಯೋಸ್ಗೆ ಬಂದು ಬಹಳಷ್ಟು ವಿಷಯಗಳನ್ನು ಹಂಚಿಕೊಂಡ್ರಿ. ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಮ್.
0: ನಿಮಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ಆಲ್ ಇಂಡಿಯಾ ರೇಡಿಯೋ ಫಾರ್ ಗಿವಿಂಗ್ ಮಿ ದಿಸ್ ಅಪರ್ಚುನಿಟಿ.
2: ಇದುವರೆಗೆ ರಾಷ್ಟ್ರೀಯ ಪೌಷ್ಟಿಕ ಆಹಾರ ಸಪ್ತಾಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪೌಷ್ಟಿಕ ಆಹಾರ ಮತ್ತು ಅದರ ಆಚರಣೆ ಈ ಕುರಿತು ಡಾಕ್ಟರ್ ಮಾಧವಿಯವರೊಂದಿಗೆ ಸಂದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಸಾರಗೊಂಡಿತು. ಸಂದರ್ಶನ ನಡೆಸಿಕೊಟ್ಟವರು ಪರಿಮಳ ಜೋಶಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಹೈದರಾಬಾದ್ ಆಕಾಶವಾಣಿ ಕಸ್ತೂರಿ ಬಾನುಲಿ ಕೇಂದ್ರದ ಕೊಡುಗೆ. ಇಲ್ಲಿಗೆ ಇಂದಿನ ಕಸ್ತೂರಿಯ ಮಂಗಳವಾರದ ಮಧ್ಯಾಹ್ನದ ಸಂಚಿಕೆ ಮುಗಿಯುತ್ತದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭೇಟಿ ಬರಲಿರುವ ಗುರುವಾರದಂದು ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಇದೇ ಮೀಟರ್ಗಳ ಮೇಲೆ ಸರ್ವನ್ನು ಕೇಳಲು ಮರೆಯದಿರಿ. ಅಲ್ಲಿವರೆಗೆ ನಿಮ್ಮ ಪರಿಮಳ ದೇಶಪಾಂಡೆಗೆ ಅಪ್ಪಣೆ ನೀಡಿ ವಂದನೆಗಳು.
3: ಇಂತವರೆಗೂ ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮ ವಿನ್ನರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
7: హలో డియర్ లిస్

0: లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆకాశవాణి నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వానికి ఊరట కలిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసిన సీజే ధర్మాసనం ఎత్తివేసింది. స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. పేద యువతుల పెళ్లికి ప్రభుత్వం సహాయం చేస్తోందని, 12 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలపై సింగిల్ జడ్జ్ స్టే విధించారని ఏజీ వాదనలు వినిపించారు. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో 5 రోజుల పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఉదయం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించిన అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావును తార్నాక నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ కోడిగుడ్ల దాడి చేయగా దీనికి ప్రతిగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యకుడు వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆనందం వ్యక్తం చేశారు. దేశ జీడీపీ వృద్ధి రేటు శుభ సూచకమని పేర్కొంటూ అమెరికాలోని యాష్విల్లేలో జరుగుతున్న జీ 20 సదస్సు నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని

విడుదల చేశారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ అనంతరం ఆయన ప్రసంగించిన వేదికపై శుద్ధీకరణ నిర్వహించడాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 10 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 10 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కొమేట విత్ మీ ఆర్జే స్వాతితో. స్టూడియో క్లాక్ లో టైం అవుతోంది 3 గంటలు దాటి 5 నిమిషాలు. మరి ఈరోజు ఈ డేకి చాలా చాలా అంటే ఒక డేకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, అలా ఈరోజు డేకి 2 ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఆ 2 ప్రాముఖ్యతలు ఏంటి తెలుసుకుందాం. మీకు గుర్తుందా ఈ పాట, ఒక పాట ప్లే చేస్తాను, ఈ పాట అందరికీ ఇష్టం, బాగుంటుంది, ఎస్పెషల్లీ బాలుగారు పాడింకా ఇంకా బాగుంటుంది. ఇకపోతే ఈ పాటలో మీనింగ్ కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పాట వినండి, ఈ పాట విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటిదే ఇంకొక ఏమంటారు ఈ పాటకి సంబంధించి అండ్ అలాగే ఈ పాటలోని మీనింగ్ గురించి. రైట్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: వినల సీతారామ శాస్త్రి గారు రచించిన పాట అసలు నిజంగానే సంతోషం సగం బలం అంట. అవునా? మరి మనం సంతోషంగా ఉండాలి అంటే ఏముండాలి మన దగ్గర? అంటే లైక్ మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి బాగా డబ్బు ఉండాలి, మనం నచ్చినట్టు బతకాలి, ఏది పడితే అది తినాలి, అంటే మనకు కావాలనుకున్నది తినేయాలి. లైక్ ఇలాంటివి ఉంటే మనం హ్యాపీగా ఉంటామా? లేదంటే సినిమాలో లాగా ఓం భీం బుష్ అనగానే మనకు కావాల్సింది మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే హ్యాపీగా ఉంటామా? అసలు ఏముంటే హ్యాపీగా ఉంటాం మనం? ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పిండు, పెద్ద ఆయన చెప్పిండు, ఇంకొక పెద్ద ఆయన పాట కూడా వాడిండు, సంతోషమే సగం బలం అని. సో మరి అలాంటి సగం బలాన్ని మనం ఎలా తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తూ ఉండండి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కుమేట్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ధుమ్ ధుమ్ ధుమ్ ధుమ్ అనే ఒక సినిమా ఉంది తెలుసా మీకు? ఆ సినిమాలోని పాటే ఈ పాట. హరిణి పాడిన పాట విన్నారు 3:17 అని స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు డబుల్ కుమైటా విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఇందాక అన్నాను కదా, బలంగా అంటే హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, మన ఇందాక చెప్పిన పాటలో సంతోషం సగం బలం అన్నారు. మరి సంతోషంగా ఉంటే బలం వచ్చేస్తుందా అంటే నో వే. ఇదే పెద్దవాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు ఏంటి అని అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా. రైట్ కదా. సో సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి. మనకు కావలసినవన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ హెల్త్ లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఏది ఏమంటారు, ఫీల్ అవ్వడానికి కూడా ఉండదే. అది సాడ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా వగైరా వగైరా డిసీజెస్ కూడా కావచ్చు. రైట్. సో ఆరోగ్యంగా ఉంటేనే అన్నిటినీ మనం ఫీల్ అవ్వగలుగుతాం అండ్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకే సో మనం హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారం అంటే పోషకాహార వీక్ అంటారు కదా, సో వారోత్సవాలు జరుపుతూ ఉంటారు. సెప్టెంబర్ 1 అంటే ఈరోజు నేషనల్ న్యూట్రిషన్ డే. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం తీసుకోవడం కంపల్సరీ. కాకపోతే ఏంటి, మనకి రకరకాల

అలా ఏమంటారు, థమ్ నెయిల్స్ అనొచ్చా లేకపోతే హెడ్డింగ్స్ కనబడుతూ ఉంటాయి. 7 రోజుల్లో 5 కిలోలు, నో జిమ్, జస్ట్ ఇలా చేస్తే చాలు, కొక్కోఫోనిక్స్ కూరగాయలు, ఈ కూరగాయలు తింటే చాలు, లేదంటే 5 రోజులు ఈ ప్రోటీన్ పౌడర్ వాడండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, లైక్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనం వాటికి టెంప్ట్ అవుతూ ఉంటాం, కానీ నిజానికి అంటే ఇలాంటి యాడ్స్ కావచ్చు, లేదంటే కొన్ని మూఢనమ్మకాలు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కొంతమందికి అవగాహన లేకుండా చాలామంది ఏంటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసమే ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు న్యూట్రిషన్ వీక్, పోషకాహార వారోత్సవాలను జరుపుతుంటారు. వాటి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమ్మాయం.

0: వస్తావని సినిమా నుంచి చిత్ర పాడిన పాట విన్నారు. 324 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి సెకండ్ ఆల్ ఇండియా రేడియో, సారీ, సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మొయినాబాద్ లోని ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్ లో జరుగుతోంది. మరి మన ఆల్ ఇండియా రేడియో కోసం మన ఆర్జే రామ్ చరణ్ అక్కడ ఉన్నాడు. మరి అక్కడ జరుగుతున్న ఆ స్పోర్ట్స్ ఈవెంట్ కి సంబంధించిన వివరాలు అండ్ అప్ టు డేట్ అప్డేట్స్ అందించడానికి రామ్ చరణ్ రెడీగా ఉన్నాడు. సరే రామ్ చరణ్, మరి ఏం జరుగుతోంది అక్కడ చెప్పడానికి రెడీగా ఉన్నాడు, మరి మీరు వినేసేయండి.
1: సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ అండ్ లిజనర్స్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్. సో యాజ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనం అఖిల భారత తపాలా శాఖ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2026-27 భాగంగా అందులో ప్రతి ఈ 3 డేస్ ఏం జరుగుతుంటుంది చాలామందికి తెలుసుండొచ్చు, తెలుసుండకపోవచ్చు. యాజ్ ఐ సెడ్, బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నిస్ ఈ రెండు జరుగుతాయి దఫాల వారిగా. ఇవాళ కొంతమంది ఆడతారు, రేపు టేబుల్ టెన్నిస్ ఇంక్లూడింగ్ విత్ బ్యాడ్మింటన్ కూడా ఆడతారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే చాలామంది ఏమనుకుంటారు, పారామెడికల్ అనగానే డిసేబుల్ పీపుల్ ఉంటారు, మెన్ చాలామంది ఆడతారు, కానీ స్త్రీలు కూడా మేము ఎక్కడా తగ్గలేదు, మేము ఎక్కడ కూడా తక్కువ కాదు అని చెప్పేటట్టు మనతో పాటు ఇప్పుడు ఒక ప్లేయర్, యూనో, సేమ్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్లేయర్ ఉన్నారు, వాళ్ళ పేరు జ్యోతి లక్ష్మి, వాళ్ళతో మాట్లాడదాం. ఎస్ మ్యామ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్?
2: సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఐఎమ్ జ్యోతి లక్ష్మి ఫ్రమ్ తమిళనాడు సర్కిల్ ఫ్రమ్ తేని డివిజన్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్. నవ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ విమెన్ బ్యాడ్మింటన్ సింగిల్ ఇన్ ఆల్ ఇండియా పోస్టల్ పారా గేమ్స్ కండక్టెడ్ బై ది తెలంగాణ సర్కిల్. ఇన్ తమిళ్ ఔవయార్ కోట్ సేస్ దాట్ అరిదు అరిదు మానిడరాయ్ பிறப்பது அரிது அதனினம் அரிது கூன் குருடு செவிடு இன்றி பிறப்பது அரிது. ஸோ ஈவன் தோ வி ஆர் ஹேவிங் அ டிசபிலிட்டி வி ஹாவ் டு ஓவர் கம் வித் அவர் செல்ஃப் கான்ஃபிடென்ஸ். இன் அ டிசபிலிட்டி பர்சன்ஸ் ஹாவ் அ மோர் கான்ஃபிடென்ஸ் தேன் தி நார்மல் பர்சன்ஸ். ஃபஸ்ட் வி ஹாவ் டு ஐடென்டிஃபை அவர் டேலண்ட் அண்ட் ஒர்க் ஆன் தட் அண்ட் ப்ரூவ் அவர் செல்ஃப். Really, I'm proud of that our postal department conducting a All India Postal Para Games conducted by the Telangana Circle. And I was first participated in a first Postal Para Games conducted by Chhattisgarh Circle and I won the gold medal in Women Single Badminton. Now, I'm very happy about that a Telangana Circle conducting a second Postal All India Postal Para Games conducted by Telangana Circle. Here I am participating single women badminton that really I have a confident in that. I won a gold medal in that. So thank you so much for giving a wonderful opportunity for participating in All India Postal Para Games. Thank you so much.
1: So winner kada aatma sthairyamu kachithanga undali ani అంగవైకల్యం ఉన్నా కూడా మనం సాధించగలమని చెప్పడానికి ఇది ఒక గొప్ప విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకుందాం మనం. స్టే ట్యూన్ విత్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: థ్యాంక్ యూ రామ్ చరణ్ ఫర్ అప్డేటింగ్. మరి ఇంకా బోల్డ్ అని అప్డేట్స్ సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ అలాగే పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మొహీనాబాద్లో జరుగుతోంది. మరి అక్కడ నుంచి రామ్ చరణ్ అప్ టు డేట్ అప్డేట్ అయితే ఇస్తున్నాడు. మరి ఇంకొన్ని అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రెయిన్బో 101.9
1: 3:34 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బోలో డబుల్ కమిట్ అవత్ మీ ఆర్జే స్వాతితో. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు పోషకాహార దినోత్సవం గురించి, రైట్? మరి అయితే ఎందుకు ఈ పోషకాహార లోపం వస్తుంది అంటే, మామూలుగా అయితే ఎంప్లాయీస్ ఏమంటారు, వర్క్ స్ట్రెస్ కారణంగా ఎక్కువగా టీ కాఫీలు తీసుకోవడం, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరూ కూడా అంటే ఐ మీన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా, సో జాబులు చేసి ఇంటికి వెళ్ళి వండుకొని ఓపిక లేక సో రెడీ టు ఈట్ అనే ఫుడ్కి అలవాటు పడ్డం, అండ్ ఎక్కువగా స్ట్రెస్ని తట్టుకోవడానికి కాఫీలు టీలు తాగేయడం, కనిపించగానే సమోసాలని పిజ్జాలని అలా అలా అలా అలా తినేయడం అనమాట. సో ఇవన్నీ మనకి తెలుసు, తెలివంది కాదు అని అందరికీ తెలుసు. అయినా కూడా ఏం చేసామంటే ఆ టైం అట్లా వస్తుందని చెప్పేసి కడుపు నింపుకోవడానికి అందుబాటులో ఏది కనిపిస్తే అది తీసుకోవడం. దీనివల్ల ఏంటంటే మనకి న్యూట్రిషన్ సరిగ్గా అందక సో రకరకాల వ్యాధులన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. అండ్ ఇంకొక మహాకవి ఒక మాట అన్నాడు, ఏంటంటే తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడిరు మనిషో అని చెప్పేసి. నిజానికి మన ఆరోగ్యానికి అవసరమైన సరైన పోషకాహారం తీసుకోవడం చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అరే స్వాతి, ఇవన్నీ మనకు తెలుసు, అయినా సరే మనం అస్సలు పట్టించుకోమన్నమాట. ఏంటంటే టైం అట్లుంది, ఏం చేయమంటావు, ఎప్పుడు ఆ స్ట్రెస్ ఈ స్ట్రెస్ అని రకరకాల కారణాలు చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ దాని నుంచి బయటపడడానికి మాత్రం ట్రై చేయం. అట్లీస్ట్ ఈ వారం రోజులు ట్రై చేయండి. అంటే అంటారు కదా, ఏదైనా ఒక అలవాటు 1 వీక్ కానీ 11 డేస్ కానీ అలా కంటిన్యూ చేస్తే మనకు అలవాటు అయిపోతుందని, అట్లనన్న మనకు అలవాటు అవుతుందేమో. సో పోషకాహారం తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారట. మరి ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో అయినా జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే మనం తీసుకునే పోషకాలే మన ఏమంటారు మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన మానసిక స్థితిని, అండ్ మనం మానసిక స్థితి మంచిగా ఉంటేనే కదా మనం తీసుకునే డెసిషన్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి అండ్ పక్కాగా ఉంటాయి, అంతే కదా. సో ఇవన్నీ జరగాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉండాలి, అందులో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, రైట్? ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 3:40 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మొయినాబాద్లోని ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్లో జరుగుతోంది. మరి అక్కడ అప్డేట్స్ అందించడానికి రామ్ చరణ్, మన ఆర్జే రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి అప్డేట్స్ వినేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్. మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నాను. ఎస్, మన పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2026 అండ్ 27 ఇయర్ గాను జరుగుతున్న ఈ టోర్నమెంట్స్ ఈ యొక్క ఆడిటోరియంలో ఇప్పుడు నేను ఉండడం జరిగింది. అండ్ మనతో పాటు ఇప్పుడు తిరుపతిరావు గారు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే ఒక రెండు గేమ్స్ ఆడారు బ్యాడ్మింటన్ సింగిల్స్లో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్లీజ్.
2: గుడ్ ఈవినింగ్, నా పేరు తిరుపతిరావు, హైదరాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను గత 1982 ఈ డిపార్ట్మెంట్లో చేరాను. చేరినప్పుడు ఆల్ ఇండియా టోర్నమెంట్కి గుంటూరు, విజయవాడ, ఢిల్లీ క్యారమ్స్ ఆడడానికి వెళ్ళేటవాడిని. అయితే కొద్ది రోజులు నా అనారోగ్యం కారణంగా వల్ల నేను మ్యాచ్లకు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు రిటర్న్ అయ్యి బ్యాక్ ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో, ఇది ఎంత మొయినాబాద్లో ఫామ్ హౌస్లో, ఇది మొయినాబాద్లో స్పోర్ట్స్ మ్యాచ్ జరుగుతున్నాయి. దీంట్లో నేను బ్యాట్స్మెన్గా ఆడడం జరిగింది. అంటే ఏంటంటే నేను వికలాంగుని అయినందున వలన అయినా సరే నాకు, నేను వికలాంగుని ఆడలేగాని అనుకోకుండా నేను నాకు ముందుకు వెళ్ళాలని ఆశతో నేను ఈ బ్యాట్స్మెన్ టెన్నిస్ని ఆడాను. ఈరోజు ఈరోజు ఆడింది 2 బ్యాట్స్లో 2 పరవిజయాలు జరిగినాయి. అది థ్యాంక్ యూ సార్
1: మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. గెలుపు ఓటములు పక్కన పెడితే మీ యొక్క స్ఫూర్తి, మీ యొక్క అంగవైకల్యాన్ని మీరు పక్కన పెట్టేసి సంతోషంగా మీరు గేమ్ ఆడడం అనేది వినడానికి కూడా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ రామ్ చరణ్. మరి మరిన్ని అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

రెయిన్బో 101.9. యూర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మయ్య. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం న్యూట్రిషన్ డే సంబంధించి. అంటే ఎందుకు ఈ న్యూట్రిషన్స్ అంటే ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ మన హెల్త్కి అంటే కండరాలకి మన హార్మోనల్ బ్యాలెన్స్కి వీటన్నిటికీ యూజ్ అవుతాయి. సో ఇవన్నీ వేటిలో ఉంటాయంటే అన్నీ మనకు తెలుసు, అయినా కూడా మనం దాన్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోమన్నమాట. అంటే యూనో మనకు తెలుసు కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ డైరెక్ట్గా హీట్ చేయొద్దని మనకు తెలుసు. అయినా సరే అలాగే ఇంటి తలుపు తీసి ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి ఆ బౌల్

తీసేసి ఓవెన్లో పెడతాం అనమాట. పెట్టేసి హ్యాపీగా తినేస్తాం, ఏ వచ్చేసినా తినేసినా అంటారు అనమాట. కాకపోతే అది చేయొద్దని మనకు తెలుసు, అయినా వింటామా వినమనమాట, దాన్ని ఫాలో అయిపోతాం. అలా ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే తెలిసి చేసే కొన్ని పనులు ఉంటాయి, వాటి వల్ల కూడా పోషకాహార లోపం అనేది మనకి వచ్చే అవకాశం ఉందనమాట. ఏం తెలుసు ఏం చేయొద్దు అంటే అన్నీ తెలుసు, కానీ అయినా అన్నీ చేస్తుంటాం అనమాట. ఏం తెలుసు ఏం తెలియకూడదు అంటే, అందరికీ తెలుసు టీ కాఫీలు ఎక్కువ తాగొద్దని, అయినా సరే కొంచెం తేడా అనిపించిందా ఆలోచనలో వెళ్ళి గబగబా టీ తాగేస్తాం. గ్లాసుడు తాగేటట్లు కూడా ఉంటారనమాట కదా. అండ్ ఇంకొకటి, మనం ఎక్కువ ఫుడ్ తీసుకున్న తర్వాత పాలు తాగొద్దు అని మనకు తెలుసు, అయినా సరే పాలు తాగుతాం అవునా. అండ్ అలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అన్నీ తెలిసి స్వాతి మాకు అంటారని నేను అన్నీ చెప్పట్లేదు, అయినా తెలిసి కూడా చేసే పనులు ఉంటాయి. ఏంటంటే మనం బయట నుంచి ఆర్డర్ వచ్చిన ఫుడ్ని ఆ కంటైనర్స్లో అస్సలు హీట్ చేయొద్దు, తెలుసు అయినా సరే చేస్తాం కదా. సో ఇలాంటి బోల్డ్ అన్ని ఉంటాయి. అండ్ స్టోరేజ్ చేసిన కూరగాయలని కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కట్ చేసుకోవడం కూడా మనకి బద్ధకం అయిపోయి కట్ చేసిన కూరగాయలను తెచ్చుకుంటాం అనమాట. సో వాటి వల్ల కూడా పోషకాహార లోపం వస్తుంది. సో ఇన్నిటి వల్ల పోషకాహార లోపం వస్తుందని తెలిసి కూడా ఫాలో అయ్యే మనం మరి ఈ న్యూట్రిషన్ వీక్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, అట్లీస్ట్ ఈ వారం రోజులైనా కూడా కొంచెం పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా వంట చేసుకొని తినాలి, అంతే సింపుల్. ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటూనే ఉందండి డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: 3:49 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: లాస్ట్ వీక్ ఏంటంటే సారీ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయాన్ని నేను మాట్లాడాను. యూనో అంటే అది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈరోజు కూడా అలాంటి ఒక సందర్భం ఉందన్నమాట. ఏంటి అని అంటే క్షమించే రోజట, అంటే నేషనల్ ఫర్గివ్నెస్ డే అంట ఈరోజు. నిజంగా అంటే క్షమాపణ అడగడం బలహీనత అనుకుంటాము చాలామంది, అది ఏమో తక్కువైపోతామేమో, ఎందుకులే అడగడం, అబ్బా నా ఈగో అడ్డం వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కానీ ఒకవేళ ఎవరైనా మనల్ని క్షమించమని అడిగారే అనుకోండి, అప్పుడు మీ ఈగో అడ్డొస్తుందా లేకపోతే క్షమించేస్తారా? ఈగో అడ్డొస్తుంది కదా, చచ్చినట్టు నా దగ్గరికి వచ్చాడు అని మనసులో అయితే అనుకుంటాం. కానీ మీకు విషయం తెలుసా, క్షమించడం అనేది అంటే బలహీనత కాదు బలం అంటారు. ఏంటంటే మనం క్షమించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం న్యూట్రిషన్ వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో పని చేయండి, మీరు ఎవరినైనా క్షమించాలి అనుకుంటే ఈ వీక్లో క్షమించేయండి అబ్బా. ఎందుకంటే క్షమించడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ చాలా కంట్రోల్లో ఉంటుందట, అండ్ మన హార్ట్ బీట్ కూడా అంటే పద్ధతిలో కొట్టుకుంటుంది అనమాట, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా. అండ్ మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట క్షమిస్తే. సీరియస్లీ అంటే ఫుడ్ తింటేనే కాదు, మనం మానసికంగా ఇలా ఆలోచించడం వల్ల కూడా మనం హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్షమాపణ అనేది మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది, అంటే మన మెంటల్ స్టెబిలిటీ అంటారు కదా దాన్ని సూచిస్తుంది. అండ్ అప్పుడు మనం ఏంటంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఏమంటారు, సో ఆహారంతో పాటు ఇది ఇంపార్టెంట్, అందుకే రెండు ఒకే రోజు పెట్టారేమో నాకు తెలీదు, డీటెయిల్స్ అడగద్దు, బట్ ఎవరినైనా క్షమించాలి అనుకుంటే మాత్రం ఈ వీక్లో పర్లేదు క్షమించేయండి, రైట్? ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటుంది ఏమిటండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: గుడుంబ శంకర్ సినిమా నుంచి మళ్ళీ కార్జున్ ఆయనలాగే ప్రేమ్జీ పాడిన పాట విన్నారు. 357 అలా క్రాస్ అయిపోయింది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిట. సో ఫర్గివ్నెస్ డే ఈ రోజు. అంటే ఫర్గివ్నెస్ అంటే ఎదుటి వాళ్ళనే కాదు, మనల్ని మనం కూడా క్షమించుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే అప్పుడప్పుడు కోపంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం కదా, సో వాటి నుంచి మనల్ని మనం క్షమించుకోవడం కూడా ఈరోజు ఇంపార్టెంట్ అనమాట. సో మీరు బాధ పెట్టిన వాళ్ళు లేదా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరికైనా ఉంటే హ్యాపీగా క్షమాపణ అడిగేయండి. లేదు ఈగో అడ్డొస్తే స్వాతి కష్టం అవుతుంది అంటారా, సో వాళ్ళని క్షమించేస్తున్నట్టు లేదా క్షమాపణ అడుగుతున్నట్టు లెటర్ రాసుకోండి. రాసుకుని వాళ్ళకి పంపించండి. లెటర్ రాసినా కూడా చాలా వరకు మీ మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా మెరుగవుతుంది. సో ఏది ఏమైనా కూడా ఈ ఏమంటారు నేషనల్ ఫర్గివ్నెస్ డే కూడా ఈ సెప్టెంబర్ 1 నుంచి 21 డేస్ అంటే సెప్టెంబర్ 21 వరకు రకరకాల వర్క్షాప్లు, మైండ్ఫుల్నెస్ ఏమంటారు ఎక్సర్సైజెస్లు ఇవన్నీ కూడా వర్క్షాప్ లాగా కండక్ట్ చేస్తారట, రైట్? సో మీకు ఎక్కడైనా అందుబాటులో ఉండి మీరు ఎవరినైనా క్షమించలేని పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి వర్క్షాప్ అందుబాటులో ఉంటే హ్యాపీగా అటెండ్ అవ్వండి, అందరినీ క్షమించేయండి, రైట్? ఇంకా బోల్డ్ని కబుర్ల కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్.

0: అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్. తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, సమయం 4 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన అన్ని సభ్యదేశాలను కోరారు. భారతదేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి, 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక వీడియోను షేర్ చేస్తూ, కోవిడ్ మహమ్మారి సమయం నుండి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి ప్రపంచ సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశం వేగంగా పురోగమిస్తోందని మోదీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు ఢిల్లీలో పర్యటించనున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చవిటిగూడెంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి, హైదరాబాద్లో హత్యకు గురైన గిరిజన యువతి, నర్సు ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లారు. రంగనాథ్ను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జ్ తీర్పు వెలువరించగా, సింగిల్ జడ్జ్ తీర్పుపై హైడ్రా కమిషనర్ అప్పీల్ చేశారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని త్రోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని పేర్కొంది. హుజూరాబాద్ 132/11 సబ్స్టేషన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మృతి చెందిన గ్రేడ్ 2 ఉద్యోగి శంకర్ రెడ్డి సతీమణి బోడ స్వాతికి ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోటి ప్రమాద బీమా చెక్కును అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి 4-5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించడానికి కేంద్ర సాంకేతిక బృందం 7 పర్యటిస్తుంది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం తెలియజేశారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతారని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9
1: 4:15 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో. సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మొయినాబాద్ లోని ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్ లో జరుగుతోంది. మరి అక్కడ మన ఆర్జీ రామ్ చరణ్ రెడీగా ఉన్నాడు అక్కడికి సంబంధించిన అంటే అప్డేట్ ఇవ్వడానికి. ఒక్కసారి రామ్ చరణ్ ఇచ్చే అప్డేట్ వినేద్దాం.
2: వెల్కమ్ బ్యాక్ గైస్, యు ఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను ఇంకా ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్న ఇంకొక లేడీ గురించి మాట్లాడడానికి వచ్చాను. బట్ తను చెప్పింది ఎలా ఉంది అని అంటే, మనము ప్రతిదీ అచీవ్ చేయగలము ఇఫ్ ఐ హ్యావ్ దట్ టార్గెట్, ఇఫ్ ఐ హ్యావ్ దట్ జీల్ టు డూ దాట్. కరెక్టే కదా? ఎందుకంటే అన్ని అబ్బాయిలు ఎందుకు చేయాలి, వై కాంట్ ఉమెన్ డూ దాట్ అని చెప్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆ చిన్న విషయాల గురించి మనం ఇంకా తెలుసుకుందామా? సో లెట్ మీ హ్యాండ్ ఓవర్ అండ్ ఆస్క్ వన్ ఆఫ్ అవర్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ జల్ప గారు. ఎస్ జల్ప మ్యామ్, ప్లీజ్.
3: హలో, నమస్కార్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ జల్ప బొబారు ఫ్రమ్ గుజరాత్ సర్కార్ భక్తినగర్ పోస్ట్ ఆఫీస్ రాజ్కోట్ రీజియన్. మే యహాం హైదరాబాద్ మే పారా టేబుల్ టెన్నిస్ టూర్నమెంట్ మే పార్టిసిపేట్ కర్నే ఆయీ హూ. ఐఎమ్ 85% డిసేబల్ విత్ బోత్ లెగ్స్. ये जो पार्टिसिपेट मैं कर रही हूँ वो तो एक गेम है, पर मेरे लिए वो एक गेम नहीं है, इंटरेस्टिंग है और एक चैलेंज भी है कि नॉर्मल लोग ये कर सकते हैं तो व्हाई कांट आई डू. इसमें पार्टिसिपेट करके हमें अलग अलग तरीके एक्सपीरियंस मिलते हैं, थोड़ा चेंज मिलता है और हमारा कॉन्फिडेंस बढ़ता है कि हम कुछ कर सकते हैं, हम भी कुछ अचीव कर सकते हैं. मैंने इससे पहले भी रायपुर छत्तीसगढ़ में जो टूर्नामेंट हुई थी उसमें कैरम में गोल्ड मेडल अचीव किया था. मैं लास्ट वीक इंदौर भी गई थी पैरा टेबल टेनिस में पार्टिसिपेट करने और अभी यहाँ हैदराबाद आई हूँ. तो मैं सबको ये मैसेज देना चाहती हूँ कि वुमन कैन डू एनीथिंग इफ सी विल डिसाइड आई कैन डू इट. एंड Please do for yourself to show society that we are not disabled. We can do anything like other people. Thank you.
2: So naaku telisi ilaanti speech kontha mandi vindaniki adrushtam undal anukuntunnan. Bahusha oka person disabled ayyundi kuda nenu sadhinchagaliganu, normal person ayyundi meer enduku sadhinchaleru ani cheptu ఒక మంచి మెసేజ్ ఇచ్చారు కదా. సో ఇలాంటి విషయాలు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్లో ఏదన్నా అచీవ్ చేయాలి అనుకుంటే దయచేసి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు అచీవ్ అవ్వడానికి ఆ దారి మీకు కనబడుతుంటుంది. సో ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకుందాం. స్టేట్ యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: థ్యాంక్ యూ రామ్ చరణ్. మరి ఇంకా అప్డేట్స్ వినాలి అంటే స్టేట్ యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగుల మయం. సో రైట్, మరి అంటే నిజం చెప్పాలంటే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడలేవు. సో ఎక్కువ పడలేవు రీజన్ ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, మనకి చాలా చాలా అంటే ప్లాస్టిక్ కవర్స్ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల భూమిలోకి నీరు ఇంకిపోవట్లేదట. సో దానివల్ల కూడా మనకి భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోయాయి అంటున్నారు. ఇప్పుడు ఇందుకు

ఆషా తీది అని అంటే ఈయన ఆల్మోస్ట్ అయిపోయింది మనకి వర్షాకాలం, నెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట చలికాలం కూడా. ఇట్లా కాలం కానీ కాలం ఇట్లా మారిపోతూ ఉంటే మనకి ఫ్యూచర్లో ఏమవుతుందంటే, ఏం అవ్వదు అంటే ప్రొడక్ట్ అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, రేట్లు పెరిగిపోతాయి. సో పనులు ఉండవు, కానీ పైసలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. సో అదనమాట. అందుకే ప్రతిదానికి ఒకదానికొకటి లింక్ ఉంటుంది అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే, ఇందుకే చెప్తారు. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, 2026లో మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి టాప్ 10 బిజినెస్ ఐడియాస్లో ఒక ఐడియా గురించి చెప్తాను. ఏంటంటే బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ బాటిల్స్, ఎకో ఫ్రెండ్లీ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అండ్ సేమ్ టైం టిష్యూ పేపర్ బిజినెస్. సో ఈ రెండు కూడా కమింగ్ డేస్లో చాలా చాలా చాలా ఏమంటారు డెవలప్మెంట్ ఉన్న బిజినెస్ అనమాట. సో వీటికి కావాల్సిన వివరాలు ఒకసారి కనుక్కొని మీరేదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ మీద మనకు ఎలాగో బ్యాన్ పెరుగుతుంది కదా, సో భూమిలో కలిసిపోయే బయో ప్లాస్టిక్ బాటిల్స్కి ఫ్యూచర్ ఉంది చాలా. అండ్ మినరల్ వాటర్ కంపెనీలు అండ్ అలాగే కాస్మెటిక్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పర్యావరణ హితం, అంటే సో మనకి ఏమంటారు పర్యావరణాన్ని సేవ్ చేసే ప్యాకింగ్ కోసం వెతుకుతున్నాయి. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఈ మార్కెట్ 200% డెవలప్మెంట్ ఉంటుంది అని ఒక అంచనా అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన ఏమంటారు లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది కదా. ఒకప్పుడు కర్చిప్లు రుమాల్లో అంటుండే, సో వాటిని మనం క్యారీ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడ పడితే అక్కడ మనకి టిష్యూ పేపర్స్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి. సో జంబో పేపర్ రోల్స్ తీసుకొచ్చి మెషిన్ ద్వారా కట్ చేసి ప్యాక్ చేయడమే ఈ పని ఉంటుంది. కాబట్టి సేల్స్ పాయింట్స్లో అంటే లైక్ సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్ అండ్ ట్రావెల్ ఏజెన్సీస్తో మీరు కనుక డీల్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ తక్కువ శ్రమ ఉంటుంది, తక్కువ పని ఉంటుంది, ఎక్కువ లాభాలు ఉంటాయి. సో ఒకసారి ఆలోచించండి, వచ్చే 5 ఏళ్లలో ఈ బిజినెస్లు చాలా చాలా పాపులర్ అవ్వబోతున్నాయి, రైట్? ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: సల్యూట్ మూవీ నుంచి సాధన స్వర్గం ఆయన అలాగే బెన్నీదయాల్ పాడిన పాట విన్నారు. 4:33 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: You're listening to FM Rainbow 101.9 లో ఫిట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతి. టూ మరి కమింగ్ డేస్లో మీరు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలి అనుకుంటే టాప్ 10లో ఉండే బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ప్రజెంట్ అయితే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయితే విలేజెస్కి కూడా పాకిపోయింది కదా. ఈ ఏ వస్తువునైనా మనము కస్టమర్కి పంపించాలి అంటే ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మార్కెట్ డిమాండ్ ఏంటంటే చిన్న చిన్న గిఫ్ట్లు కానీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ క్లోతింగ్ ఏదైనా సరే ప్యాకింగ్కే విపరీతమైన

డిమాండ్ ఉంది కాబట్టి కస్టమైజ్డ్ ప్యాకింగ్ బాక్సెస్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే జనరల్ అందరూ చేసే బాక్స్ల కన్నా ఒక బ్రాండ్ లోగో పెట్టేసి కస్టమైజ్డ్ బాక్స్లను ఎక్కువగా కంపెనీలు ఇంపార్టెన్స్ ఇస్తాయి. సో మీరు వాళ్ళతో టైప్ అవుతే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. యూనో కంపెనీస్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ కంపెనీ బ్రాండ్ అంటే ఐ మీన్ లోగో వేసేసి డిఫరెంట్ డిఫరెంట్, అసలు మీకు క్రియేటివిటీ ఉండాలి కానీ చాలా రకాల కస్టమైజ్డ్ బాక్సెస్ని మనం తయారు చేయొచ్చు. సో దీనికి పెట్టుబడి అంటే సెమీ ఆటోమేటిక్ మెషినరీ ఒక 5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు ఉంటుంది. సో చిన్న స్థాయిలో అనుకుంటే ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది టాప్ 10 బిజినెస్ ఐడియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, కస్టమైజ్డ్ ప్యాకింగ్ బాక్సెస్ తయారీ అనమాట. సో వీలుంటే అది కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ నోట్బుక్స్ తయారీ. సో డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ అవసరాలకి అండ్ పిల్లలకు కూడా నోట్బుక్స్ అయితే వాడకం తగ్గలేదు కదా. సో లాంగ్ బుక్స్, రికార్డ్ బుక్స్, డైరీలు, డ్రాయింగ్ బుక్స్, సో ఇవన్నీ ఏంటంటే పేపర్ ధర ఎంత మారినా కూడా నోట్బుక్స్ అమ్మకాల నుండి దాదాపు 30% వరకు లాభాలు ఉంటాయట. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మన నెక్స్ట్ అంటే మన ఏమంటారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో దానికి ముందే కాలేజ్ అండ్ స్కూల్స్తో మనం అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆర్డర్లు పొందే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాస్త పెట్టుబడి, ఎక్కువ క్రియేటివిటీ, అంతే, చాలా సింపుల్. ఇంకా బోల్డ్ అండ్ ఐడియాస్ కావాలా, వింటూనే ఉండండి స్వాతితో ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

కరెంట్ మూవై నుంచి నేహా బైసన్ పాడిన పాట విన్నారు. 4:42 అన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

101.9 4:43 on Studio Clock. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. ఫిట్ ఇండియాలో మనం మాట్లాడుకున్నాం కమింగ్ డేస్లో, కమింగ్ 5 ఇయర్స్లో బాగా డెవలప్ అయ్యే బిజినెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. అండ్ థర్డ్ ప్లేస్లో ఉంది ఏంటి అంటే ఆప్టికల్స్ అండ్ సన్ గ్లాసెస్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో కంటి చూపు సమస్యలు పెరిగిపోతున్నాయి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా స్క్రీన్కి అలవాటు పడిపోయాం. టెక్నాలజీ పెరిగిన తర్వాత స్క్రీన్ ఏమంటారు టైమింగ్ పెరిగిపోయింది కాబట్టి సో కంటి చూపు అనేది చాలా తగ్గుతుంది. అదొక రీజన్ అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్యాషన్ కోసం అద్దాలు వాడడం మరో రీజన్. సో ఎలా అంటే ఇప్పుడు యూత్ ఎలా ఉంది అంటే ఏ డ్రెస్కి తగ్గట్టు ఆ డ్రెస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ని వాడుతున్నారు. సో సెల్యులోజ్ సెల్యులోజ్ అసిటేట్ లేదా మెటల్ని యూజ్ చేసి ఫ్రేమ్లను తయారు చేస్తారు. సో ఒక ఫ్రేమ్కి తయారయ్యే ఖర్చు దాదాపు మార్కెట్ ధర సుమారు 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాప్ 10 బిజినెస్ ఐడియాస్లో ఇది బాగా డెవలప్ అయ్యే ప్లాట్ఫామ్. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మీరు హ్యాపీగా ఈ బిజినెస్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్లన్నీ కూడా కమింగ్ 2-3 ఇయర్స్ 5 ఇయర్స్లో చాలా చాలా ఏమంటారు మంచి వాల్యూ ఉన్న బిజినెస్ ఐడియాస్ అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

449 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ 101.9. అంటే ప్రస్తుత కాలంలో ఎవరికి వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం సాధించాలన్న కోరిక అందరిలో ఉంటుంది. అంటే ఒకరి కింద పనిచేసేదేంటి అన్న ఒక ఆలోచన ఒకటైతే ఏదో ఒకటి చేయాలి అన్న ఇంకొకటి అనమాట. అంటే ఓన్లీ జాబ్ మీద ఆధారపడకుండా సొంతంగా వాళ్ళకంటూ ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసుకోవాలని నేటి యువత అయితే ఆలోచిస్తోందట. సో మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలు ఇలాంటి

వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ని కూడా ఇస్తున్నాయి. కాకపోతే ఏంటంటే, మీరు సరైన ఏమంటారు గైడ్ లైన్స్ తీసుకొని అండ్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు కనుక మొదలు పెట్టగలిగితే ఏదైనా బిజినెస్ డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. కావాల్సింది వన్ అండ్ ఓన్లీ క్వాలిటీ ఏంటి అంటే కన్సిస్టెన్సీ కావాలి. మీరు ఏ పని చేసినా దాని మీద కన్సిస్టెన్సీతో పని చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా ఇవ్వగలగాలి. సో కన్సిస్టెన్సీ, క్వాలిటీ ఈ రెండు ఇవ్వగలిగితే ట్రస్ట్ ఆటోమేటిక్గా కస్టమర్లలో బిల్డ్ అవుతుంది. వన్స్ ట్రస్ట్ బిల్డ్ అవుతే వాళ్ళు ఎప్పుడు ఎలాంటి చిన్న చిన్న లోపాలు వచ్చినా కూడా వాళ్ళే అగ్రి అవుతూ మన బ్రాండ్కి ఎలా అడిక్ట్ అయిపోతారు. సో కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే కావాల్సింది కన్సిస్టెన్సీ, సేమ్ టైం క్వాలిటీ, రైట్? సో ఈ రెండింటిని క్రియేట్ చేసుకోగలిగితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న బిజినెస్లన్నీ కూడా కమింగ్ ఇయర్స్లో, రాబోయే రోజుల్లో హ్యాపీగా అంటే డెవలప్ అయ్యే ప్లాట్ఫామ్స్ అన్నమాట. కాబట్టి డీటెయిల్స్ పూర్తిగా కనుక్కొని మీరు ముందడుగు వేయొచ్చు. ఏమంటారు, సో మేక్ ఇన్ ఇండియాలో బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్ ఉంది ఆ పథకాల్లో, కాబట్టి వాటి గురించి కూడా వివరాలు కనుక్కొని మీరు మీ అడుగుని అలా వేసేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మీకోసం వచ్చేస్తుంది మగధీరా సినిమా నుంచి దళీర్ మెహందీ, ఆయన అలాగే గీతా మాదిరి పాడిన ఈ పాట.

101.9.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి విద్య అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. నీట్ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించి ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. నిరసనలు చేపట్టిన వారిలో తీవ్ర నేర చరిత్ర కలిగి ఉన్న 2873 మందిపై కొత్తగా కేసులు నమోదుకు కేంద్రం ఢిల్లీ పోలీసులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు 7.8% నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన, స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనవద్దని దేశ ప్రజలను కోరారు. దేశంలో తగినంత పరిమాణంలో ఉల్లిపాయల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే సీజన్లలో ఉల్లి ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకుగాను కందా ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ ఇచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపుతో మంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సురేఖతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షులు ఢిల్లీకి చేరుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఉపశమనం లభించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో ఆయనపై గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ కేసులో రంగనాథ్ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అపీల్ పిటిషన్ దాఖలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ పథకాల అమలుపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. నేపాల్లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 1000 దాటింది. నేపాల్లో 978 మంది, టిబెట్లో 16 మంది మరణించారు. 4400 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నేపాల్లోని 7 జిల్లాలకు తాజాగా వరద హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:04. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి ఒగ్గు కథ 1వ భాగం శ్రీ దేకొండ మనోజ్ కుమారి వారి బృందం వినిపిస్తారు.

చేతి గడి ఆగలేరు, నీళ్ళు ఏం చేతి నిమిషం ఉండలేరు. ఎంతటి ఘనులకైనా గంగ ప్రార్థన చాలా ముఖ్యమైన అవసరం కాబట్టి ఎంతటి పామరుడైనా ఎంతటి పండితుడైనా గంగను ప్రార్థించవలసిందే. దీకొండ మనోజ్ కుమార్ బృందంచే గుణాచారి ఒగ్గు కథ స్వామి రామ.

అంటే అమ్మవారుగా తల్లుగున చారిదేవి, మరి భర్త అంటే ఒక భక్తి గల్లది. ఏనాడు ఒక యుడు పత్తిని మించిన ఒక భాగ్యం లేదని భర్త ఒక పాదాల సేవ చేసి ఆ తల్లి ఒక గుణచారి, తల్లికి ఒక కొడుకులు బిడ్డలు లేక బాయిరి. అయ్యో భగవంతా, ఎండి ఉన్నది బంగారం ఉన్నది సంపతి సౌభాగ్యం ఇష్టార్య భాగ్యం ఉంది, నాకో కొడుకు నాకో బిడ్డ లేకపోయి అమ్మాని పిలిపించుకుని అదృష్టం ఉన్నదా లేదా అని ఎప్పుడైతే ఆ తల్లిలో ఇళ్ళల్లో చిన్నవాయి ఉన్నదో, మరి కచ్చిరి కళలు చేసిండు ఎవరి మాట వాళ్ళకి చెప్పిండు పంచాలు పడవులు ఒప్పించి మెప్పించి ఒక్క చూడు రాజు భార్య ఉండే భవనానికి దారి పట్టుకుని అన్నం భోంచేస్తానని, అయ్యో రాము రాఘవాబు రామా

అగవాళ్ళ నాటి కాలం లోపల తల్లి అని అడుగునొచ్చారు. భర్త రాకడ చూస్తుంది. భర్తను పెంచిన భాగ్యం లేదు, పురుషుని పెంచిన పుణ్యం లేదు, హరి సంపద అనుభూతి కాదు, సేతుడి వల్ల సుగంధ పరిమళాలు పట్టుకోని పన్నెండు గుందల బాల పంద్రు లోపల భర్త గడ్డం ఏరవచ్చు. భర్త రెండు పాదాలు గడిగి పైన ఎల్లుకోని లోకిలు నింపుకోని కవులవన్నవ తయారు చేస్తుంది. ఏనాడు భర్తను కూర్చుండి పెట్టి కవులవన్నం పెట్టి అన్నవ తిన్న ఆ రాజు హరంస కురుసుపీటలు ఏనాడు కూసున్నాడు. మరి భగవంతా ఎండి ఉన్నది బంగారం ఉన్నది ఎండినా ఎంబడొస్తుంది బంగారం ఎంబడొస్తుంది. కావాలి వయ్య కొడుకులు కావాలి, కన్నీరు తీసుడానికి గర్భాన బిడ్డలు కావాలి. భర్తతో చెప్తున్నారు సిన్నవయ్య.

బాలరాని కొంత బాధపడుతున్నావు, బాలరాని బాధపడుతున్నవే. రేపటికల్లా సాత కాకుండా ఎన్నాడు సాది పారేశ్వరానికి? అయ్యో నాదా, మనకు ఒక్క పిల్లలు లేరని బాధపడుతున్నావా? అంతే పాపం ఉందో నా అంతే పాపం ఉందో, పూర్వ జన్మ లోపల ఏ పాపం చేసిన మరి పాపం చేత మనకు ఫలమైతే లేదు కావచ్చు బామా. ఎట్ల మీద ఎండు పోసుకుని పండ్ల మీద బంగారం పోసుకుని ఓ అనంది మానంది పృథ్వీలో గల్ల పుణ్యక్షేత్రాలు తిరిగి పుణ్యనదులలో తానం చేసి దైవ దర్శనం చేసుకుందామని భార్య భర్తలు ఉనగూడి ఓ బండ్లు కట్టుకొని బండ్ల మీద బంగారం పోసుకొని మరి ఇనుప ఇరుసులు బంగారు గొలుసులు ఒక యుడు శాపంతి పూలు

వారి బండ్లు కట్టి కోటి దేవుళ్ళ పూజలు చేస్తుని నది ఒడ్డున శివగుళ్ళు కనబడ్డాయి. భార్య భర్తలు ఏమన్నారు, బామ దొరుకుతున్న సంతాన బలం ఇక్కడ దొరకాల బామ, లేదంటే గుళ్ళల్లో మన ప్రాణం జాలిస్తానే. మరి పట్టి విడిసే కంటే పాన విడిసింది మేలు. ఆగో లోకులు కాకులై.

గుళ్ళు నేవుతోను సుందాన గుళ్ళు శుద్ధి పెట్టిన గుళ్ళల్లో ముక్కు ముఖం లేని ముద్దరాగలింగ శివలింగం దొరికింది. మరి శివలింగానికి పాలాభిషేకం చేసిండ్రు, పసుపు బండారు గుప్పిండ్రు. అటువంటి ఒక యుడవుతుంటే మరి ఏనాడు ఒక మేషాక్షి సాంబ్రాయి లేపిండ్రు. పబ్బతి పట్టుకోని ఓ ఈశ్వరాలు ఒక రక్షక, ఇక మాకు కనబడవ తండ్రి.

పిల్ల అటువంటి పూజలు చేస్తూ ఉంటారు. రుద్రాభిషేకం జరుగుతున్నా కైలాసం లోపల ఎండికొండ కైలాసం కదలు వంట కదులుతున్నది. ఈనాడు ఏగని గంటలు ఏగంగా మోగని గంటలు మోగంగా ఎత్తి మీద కూర్చున్న భగవంతుడు కళ్ళ చూసే గనగన గనగన గంట కొట్టిండు దేవుడే అయ్యా. నానామూర్తి గుళ్ళల్లో దిగిండు, దిగిన ఒక్క భగవంతుడు భక్తులు చూసిండు. వీట గుణచారి కొడక తులశంగ మహారాజా, మీకు సంతానం కావాలంటే బిడ్డ రెండు ఒక్క దేవత గండవేరి పక్షుల జాదుకో.

మగమంత్రాంతరతహనమ ఎల్లిపోయిండు. భార్య ముఖం భర్త చూసింది, భర్త ముఖం భార్య చూసిండు. బామా ఈడికైతే నరుడో పురవరుడో భగవంతుడు ఏర వచ్చి ఫలమిస్తానన్నాడు. బామా మనం వచ్చిన పని అయిపోయింది, బండ్లు కట్టుకుని మన ఇంటికి మనం వెళ్ళిపోదామని చెప్పి భార్య భర్తలు బండ్లల్లో కూర్చుండి ఎప్పటి అలవక్క దేవగిరి పట్నం దారి పట్టుకొని ఎట్లా వెళ్ళిపోతున్నది.

భవనాల వద్దకు ఏరవచ్చిన ఏడుగురు దాసోళ్ళు తల్లిని ఎదుర్కొన్నారు. రోగిళ్ళు నింపుకున్నప్పుడు నాతికి 9 మాసాలు నిండంగా ఆ తల్లి ఒక్క బాధపడుతుంటే ఏడుగురు దాసోళ్ళు ఎంబడున్నారు. భగవంతుడు ఇచ్చిన సంతాన ఫలము కాబట్టి ఆ తల్లి గర్భము లోపల ఉన్న పిల్లగాళ్ళు తల్లికి కొండలు లాపుతలచ్చి తెప్పలు వల్ల తేలిపోతుంటే

పరమేశ్వరులు చూసిండ్రు, తల్లికి తానం పోసిండ్రు, పిల్లగన్లకు తానం పోసిండ్రు. సంబడపడుతున్నారు వాళ్ళ సంబరానికి అంతు లేదు, వాళ్ళ సంబరానికి అంతు లేదు. ఒక్క చూడు లాలి జోగాల పాటలు పాడుతున్నారాట. ఇంత 21 రోజు గడిచిన్నాడు. రామన్న పిలిచిండ్రు, బలం చూసిండ్రు. పెద్ద కొడుకు పేరు పగడంపరాజు, చిన్న కొడుకు పేరు గొలుసురాజు అని పేరు పెట్టిన. పురుడు పోసి పుణ్యం చేసి ఆనందమైన సమయం లోపల రాజ్యం ఏలుతుంటే ఆ తల్లి ఒక్క చూడు రెండు ఒక్క గండవేరి పక్షుల విలిసింది. ఆ పక్షులకు ఒక్క బంగారు తీగలతో నిలువు ఒక్క బంగారు తీగలు, అడ్డం ఒక్క వెండి తీగలతో ఒక్క రెండు గుళ్ళల్లి. ఆ గుళ్ళల్లో పక్షుల చాదుకున్నప్పుడు రెండు పక్షులు ఒక్క చూడవుతుంటే రెండు గుడ్లు పెట్టి రెండు పిల్లలు చేసుకున్నారు. ఆనందంగా ఆ పక్షులు ఒక్క చూసుకుంటా ఆ తల్లి ఒక్క బంగారు తులవరం మీద కూర్చుంటే మూతిన బంగారు పరిటే గొంగు పెట్టుకోరి కొడుకులు చూసుకుంటాం.

పక్షిగతి వారం అత్త. ఆడపక్షి ప్రాణం బాయే, గుణచారి చూసింది కాల్ చేత కట్టలేరు అగ్నిదానం చేసింది. అట్లా వారం రోజులు గడవంగా పక్షి పిల్లలు చదువుకునేది. ఒకనాడు మేతలకు వెళ్ళిపోయిన కాడ మరో పక్షితోని మాట కలిసింది. నాకో నువ్వు నేను కలిసి ఒక్క గూట్లే ఏనాడు ఉందామనుకున్నాయో, మరో పక్షి ఆడపక్షి గూటి కాడికొచ్చే వరకు రెండు పిల్లలు కనబడ్డాయి. రెండు పిల్లలు కనబడే వరకల్లా ఒక పక్షి తెలియకుండా ఆడపక్షి మనసు లోపలేమనుకున్నది, అబ్బాబ్బా మేమిద్దరం భార్య భర్తలు ఒక్క చోట మేతలు మేసి ఒక్క గూటి లోపల నిద్ర ఎత్తామనుకున్నాం. ఈ రెండు పిల్లలు నేను కన్న పిల్లలు కాదు, నేను పెంచిన పిల్లలు కాదు. ఈ రెండు పిల్లలు నా సంసారానికి అడ్డం కాదని మగ పక్షికి తెలియకుండా ఆడపక్షి ఒక్క రెండేనుగా పల్లెరిగాలు తీసుకొచ్చి ఆ పిల్లలు ఒక్క గొంతులు వేసే వరకల్లా ఆ పిల్లలు ఒక్క చూడు మింగలేక ఆ ఏనుగ పల్లెరిగాలు గొంతులు

ఇంటి కాడ జరిగిన సంగతి రాజుకు తెలియదు. ఆ రాజ్యం వెళ్ళి తులి సంగమహారాజు ఆటలేసుకొని ఆ గో రాజుగారి భవనానికి దారి పట్టుకొని ఎట్లా వెళ్ళిపోతున్నాడు.

తల్లికి దుర్బుద్ధి పుట్టినట్టు ఎప్పుడు నోట మాట వచ్చిందో అప్పుడే యవలోళ్ళు యవదూతల మీద కూసున్నారు. కొంతకు యమ పాసం కొట్టి రమ్మని బాధ పెట్టంక భర్త పాదాల మీద పడ్డది నాయన్న గుణచారి. అయ్యా అన్నంత లోపల నా ప్రాణం పోతుంది నాదా, ఇక నా పిల్లల పైలో మరో లగ్గం చేసుకోకు నాదా, పిల్లల పేరు నిలబెట్టు నా పేరు నిలబెట్టు, ఒక్క చూడు పిల్లలు బతుకుంటే నా పేరు అత్తది ఎవరి పిల్లగానంటే గుణచారి కొడుకులు అంటారు. అనవారం కల్లా తల్లి పానం పాయే, ఒద్దిగడ్డ మద్దిగడ్డ చింతగడ్డ జిల్లడి కట్టగొట్టి

ఆమె దానం చేసిన తర్వాత తానం చేసిరి లోకిళ్ళకి వచ్చేవరకల్లా చిన్నారి పిలగన్లా చూసుకుంటా. రాజు ఒక్క బాధపడుతున్నాడు, భగవంత చూడొచ్చినోళ్ళు ఎప్పటికుండరు, ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోతారు. అయ్యా ఒక్కటో భాగం సమాప్తం,

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి ఒగ్గు కథ ఒకటవ భాగం శ్రీ దీకొండ మనోజ్ కుమార్ వారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ భయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి భక్త తుకారం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట, రచన వీటూరి, సంగీతం పి ఆదినారాయణరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: ఇప్పుడు వినండి మహానంది చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట, రచన బండారు దానయ్య కవి, సంగీతం కమలాకర్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం పశుగ్రాస పంటలు జాగ్రత్తలు. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం. ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుగ్య. 7:45 వికసిత్ భారత్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి

అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో బి శారదా గారిచే లలిత గీతాలు. తొమ్మిది గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంతన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే హరికథ. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:10 భావన ఈ కార్యక్రమంలో ఆరోపణ ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రపాతం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు ఈ కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిల్వ ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి రమేష్. 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఇదే మనం చట్టం ఈ కార్యక్రమంలో హోమ్ లోన్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంకు ఏజీఎం హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్ రమణి ఎన్ఎస్ శ్రీనివాసన్ గారిచే వేణుగానం. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో పి మేఘనా సాయి శ్రీ గారిచే భక్తి గీతాలు వింటారు. వైలిన్ సహకారం పి సాయి భార్గవ్, మృదంగ సహకారం వి కాళీప్రసాద్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అంజద్ అలీఖాన్ గారిచే సరోద్ వాద్యం. 12:10 యువవాణి తెలుగులో. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషీకన్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి వగ్గు కథ రెండవ భాగం శ్రీ దీకొండ మనోజ్ కుమార్ వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనువైన పంటల సాగు అంశం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె మమతా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చర్చా విషయే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతులు, ఇతర అభివృద్ది ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించేందుకు న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర పార్టీ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ ఎంపీ లార్డ్స్ నిధుల్లో 94% సమర్థవంతంగా ఖర్చయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్లతో సమావేశమవుతారు. మెట్రో రైలు విస్తరణ, మామ్నూర్ విమానాశ్రయం, రక్షణ రంగానికి సంబంధించిన భాగస్వామ్యాలతో సహా రాష్ట్రానికి చెందిన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రతిపాదన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్, నార్త్ ఈస్టర్న్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇక్కడ తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విద్య, క్రీడల్లో శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర సీనియర్ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెరవేర్చని ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధులను సందర్శించకుండా నిరోధించే బదులు పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఎంపవర్డ్ ఇండియా చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండిస్తూ, తమ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ లార్డ్స్ నిధులను సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ లార్డ్స్ నివేదిక గణాంకాలను వెల్లడిస్తూ, కేటాయించిన 17.50 కోట్లలో 94% నిధులు మంజూరై వివిధ అభివృద్ది పనులకు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఎంపీలు సీఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు గవర్నర్ దంపతులకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూముల రీసర్వే పనులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తూ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలు, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి 5 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతోందని, ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనను నిరసిస్తూ మార్పు తప్పనిసరి అన్న నినాదంతో ఢిల్లీలో సిపిఐ ఆందోళనలు చేపడుతుందన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు గృహ నిర్బంధాన్ని, నల్గొండలో దాడికి గురైన పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్తున్న ఇతర నాయకుల ముందస్తు అరెస్టును

0: తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్షాల నిరసనలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని రామచంద్రరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిజిస్టేషన్లు, కన్సల్టేషన్లు సజావుగా సాగుతున్నాయని, ప్రజలు ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, లభ్యమయ్యే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలోని బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో ఫోన్లో సంభాషించారు. పార్టీ కార్యాలయంపై దాడితో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నివాసంపై జరిగిన దాడుల పరిణామాలను రామచంద్రరావు వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. అసెంబ్లీకి కేసీఆర్ తరచుగా గైర్హాజరవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, రెసిడెన్షియల్ విద్య వంటి పథకాలపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగి శంకర్రెడ్డి భార్య బోడా స్వాతికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1,00,000 రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. శంకర్రెడ్డి అక్టోబర్ 2025న విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరణించారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్టంలోని 30 ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. దీనికి తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని, ప్రజానిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కరాతీ హై, కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై, ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్ లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై, జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా, ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, డీబీటీ సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
7: 12 సాల్ మే 59 కరోడ్ జన్ధన్ ఖాతే ఖులే, जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल, ज्यादा बचत, ज्यादा काम.

ಆದವು సంబోధితం ఆతంకవాద విషయే ద్విముఖీ మాపదండం సమాపయితుం చ విహితం ఆహ్వానం. ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగే అవశిష్టే ద్వాదశాధిక సప్తశత కిలోమీటర్ మితే రైలమార్గే కవచైతి చతుర్దశాంశ శూన్యం ప్రణాళ్యై భారతీయ రైల్వే విభాగేన సప్తత్యధికైకశత కోటి రూప్యకాణి అనుమోదితాని. నేపాలదేశే వ్యాపక వినాశానంతరం జలాప్లావేన మృతానాం సంఖ్యా సప్తాశీత్యధిక నవశతం సంప్రాప్తా. ఆకాశవాణ్యా ఎఫ్ఎం గోల్డ్ వాహిని అద్య స్వకీయాం రౌప్య జయంతిం ఆచరతి. అపి చ భారతీయ ఋతు విభాగేన ఛత్తీస్గఢ రాజ్యాయ రక్తవర్ణపరా సంచేతనా నిస్సారిత. శ్వహ్యావత్ ఝార్ఖండ ఒడిషా పూర్వోత్తర భారతస్య భాగేషు ప్రబల వృష్టేశ్చ వర్తతే సంభావనా. అథ వార్తాః విశదీకృత్య ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు,

విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రమన్నది నిజం. అందుకే మనమందరం ఔదాం ఏకలవ్యులం.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకొని రైతులు చక్కటి పాడి పరిశ్రమకు కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని

50% పూతదశలో కోసుకోవాలి. పశువుల మేతలో 300 గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది. అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి. లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. గనక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లైనా సుబాబుల్ అవిషే మొదలైనవి పెంచడం వలన వేసవి కాలంలో పశువుల మేతను సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాలలో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్ప, రావి, మరి చెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకుని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారీ చేసుకోవాలి. లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్నీ పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత 1 రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగు చేసుకుని 2.5 నెలల్లో 14 నుండి 16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చు. వేసవి కాలంలో సాగు చేసుకోవటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో 1 ఎకరానికి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్వి ఫాక్చర్గా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్వి ఫాక్చర్ అంటారు. అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిషే, ఇప్ప చెట్టు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గినీ గడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా కూడా అజొల్లాని ఏ విధంగా మనం పెంచుకోవాలి, తయారు చేసుకోవాలి, ఈ పశువుల పోషణకు, చక్కటి పాల ఉత్పత్తికి, ఇక మాంస ఉత్పత్తికి కానీ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు, నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు, కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతుంది.

ఇక హైడ్రోఫోనిక్ విధానంలో కూడా పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోఫోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు ఒక నీటి ట్యాంకు, మోటారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయు యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనం వేసుకుని ఇంకో దఫాకు హైడ్రోఫోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోఫోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. 1 పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోఫోనిక్స్ మేత పెట్టొచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకుని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరుచుకోవాలి. 1 చదరపు మీటర్ల ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. నీరు పిచ్చికారి 2 గంటలకు ఒకసారి తుంపర పద్ధతిలో జరుగునట్లు టైమర్ని అమర్చుకోవాలి. పంటను 9వ రోజు తీసి పశువులకు మేపుకోవచ్చు. ఆ వెంటనే ట్రేలు శుభ్రంగా కడిగి మళ్లీ 2వ పంటకు మొలకెత్తిన విత్తనం సిద్ధం చేసుకుని మళ్ళా హైడ్రోఫోనిక్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పశుగ్రాస పంటల సాగులో ఈ విధంగా రైతులు ఏ విధంగా అజోళ్లను తయారు చేసుకోవాలి, ఏ విధంగా హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్న వివరాలు చక్కగా అందించారు. ఈ వివరాలను చక్కగా ఆకలింపు చేసుకుని రైతు సోదరులందరూ చక్కటి పశుగ్రాసాన్ని పెంచి చక్కటి పాల ఉత్పత్తిని సాధించి చక్కటి ఆదాయాన్ని పెంపొందించుకోగలరని రైతులందరినీ ఆశిస్తున్నాము.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో

0: సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నీకోసం చిత్రం నుండి రాజేష్ కౌసల్య పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం,

నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికీ పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక

0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యావ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫర్వరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి 2 దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీపడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोनी गंजाम गजपति जिल्लालो को चेंदिन कलाकारुल बृंदंतो రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని,

0: ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కందా ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4000 క్వింటాళ్ల నుండి 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్యా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
7: నమస్కారం అండి.
6: వరిలో

0: ప్రధానంగా నష్టం కలిగజేసే పురుగులను అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క పేర్లు ఏ విధంగా ఉంటాయి?
1: వరి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రధానంగా సాగు అయ్యే పంట. అయితే ఈ పంటలో పలు రకాల చీడపీడలు అంటే కీటకాలు, పురుగులు, తర్వాత తెగులు ఆశించడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఏంటంటే మనం వరిలో ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం.
0: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరి స్థితి ఏదైతే ఉందో, కొంత కాండం పెరిగి ఒక జానెడు అంత కూడా పొడవు పెరిగి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి పంటకు ప్రధానంగా కలిగించే నష్టం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా సమగ్ర సస్య రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
1: వరిలో ప్రధానంగా రైతుకు నష్టం చేసే పురుగు ఈ కాండం తొలిచే పురుగు. దీన్ని రైతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఊస తిరిగే పురుగు అని, తర్వాత మువ్వు చొచ్చు పురుగు అని, ఇలా కాండం తొలిచే పురుగునే రకరకాలుగా పిలుచుకుంటారు. అయితే ఈ కాండం తొలిచు పురుగు 3 దశల్లో వరిని ఆశిస్తుంది. 1 నారుమడి దశలో, ఆ తర్వాత దుబ్బు చేసే దశ పిలుకలు వచ్చే సమయంలో, మళ్ళీ అంకురం ఏర్పడే నుంచి ఈనిక దశ వరకు కూడా మరొకసారి ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలోనూ అంటే ఖరీఫ్ సీజన్లోనూ, తర్వాత యాసంగి రబీ సీజన్లోనూ కూడా ఆశిస్తుంది. అయితే ప్రధానంగా యాసంగిలో ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. నారుమడిలో ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు చనిపోతాయి. దీని యొక్క ప్రౌఢ దశ పురుగు పసుపు రంగులో ఉంటాయి. ఆడరెక్కల పురుగు ముందు జత రెక్కలపైన నల్లటి మచ్చ ఉంటుంది. ఈ ఆడరెక్కల పురుగు ఆకుల కొనలపైన గుడ్లను పెట్టేసి, గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టేసి, వాటి వెనుకనున్న వెంట్రుకలతో, గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేయడం వల్ల మనకు ఆకు కొనలపైన దూది లాంటి కనిపిస్తూ ఉంటుంది. ఇది లక్షణం, అంటే కాండం తొలిచి పురుగు లేదంటే మొగి పురుగు ఆశించింది అని చెప్పుకోవడానికి లక్షణం. తర్వాత అంటే వరి నాటిన 15-20 రోజుల తర్వాత దుబ్బు చేసే దశలో లేదా పిలుకలు వచ్చే దశలో మళ్ళీ కూడా ఇది ఆశిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆకు కొనలపైన ఆడరెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని పెట్టడం వల్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు, లార్వాలు అంటాము, లద్దె పురుగులు అంటాము, అది కాండం కింది భాగం చేరుకుని కింద రంధ్రం చేయడం వల్ల ఈ మొగికి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఈ మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మనకి నాటేసిన తర్వాత పిలుకల దశలో, దుబ్బు చేసే దశలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాండం తొలుచు పురుగు మళ్ళీ అంకురం ఏర్పడినప్పటి నుంచి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంటది. ఇక్కడ కూడా ఏంటంటే ఆకు కొనలపైన గుడ్ల సముదాయం నుంచి వెలువడిన లద్దె పురుగులు కాండం నుంచి కింది భాగం చేరుకుని నీటి మట్టం దగ్గర రంధ్రం చేసి కాండం లోపలంతా కూడా డొల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంకి ఏర్పడిన తర్వాత మనకు తెల్ల కంకులు కనిపిస్తూ ఉంటాయి. అంటే పోషక పదార్థాలు కింది నుంచి కంకికి అందకపోవడం వల్ల, కంకిలోని గింజలన్నీ కూడా తాలుగా ఉండడం వల్ల, కంకి బరువు లేకుండా ఉండడం వల్ల నిటారుగా తెల్ల కంకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన కంకి అయితే గింజల బరువు వల్ల వంగిపోయి ఉంటుంది. అంటే మనకి 3 దశల్లో, అంటే నారుమడి దశల్లో నాటేసిన 15-20 రోజుల తర్వాత, అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలుకలు వచ్చే దశలో, ఆ తర్వాత అంకురం నుండి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంది. 3 సమయాల్లో ఆశిస్తుంది కాబట్టి దీనికి సస్యరక్షణ చర్యలు 3 సమయాల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం నారుమడిలో చూసినట్టయితే నారు పీకే వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి, అంటే ఒక ఎకరానికి సరిపడే నారుకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుల్కలను వేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత, అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలుకలు వచ్చే దశలో మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి, అప్పుడు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 10 కిలోల చొప్పున, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలైతే 8 కిలోల చొప్పున, లేదంటే క్లోరాన్ ట్రనిలిప్రోల్ 0.4G గుళికలైతే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత ఈనిక దశలో, అంటే అంకురం నుంచి ఈనిక దశలో కూడా మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి, తద్వారా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కాబట్టి, ఆ అంకురం నుంచి ఈనిక దశలో అంటే చిరుపొట్ట దశలో మరొకసారి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు ఎకరానికి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోరాన్ ట్రనిలిప్రోల్ అయితే 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రైతులు కొందరు అసిఫేట్ కూడా వాడతారు. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మనకి ఖచ్చితంగా వర్షాకాలంలో, తర్వాత యాసంగిలో వస్తాయి, తర్వాత 3 దఫాలుగా మనకి నష్టం చేస్తాయి. అందుగురించి కేవలం రసాయనిక పురుగు మందులతోనే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ పురుగుని ఎదుర్కోవడం వల్ల మనకు నష్టం తక్కువ కలుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వారంలో 25 రోజుల మగరెక్కల పురుగులు పడ్డాయంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పురుగు ఉనికి, తర్వాత ఉధృతి తెలియడానికి. దీంట్లో ఏంటంటే ఆడ రెక్కల పురుగు

సంబంధించిన మందు ఉంటుంది. మగ రెక్కల పురుగులు అంటే మగ సీతాకోక చిలుకలు అన్ని కూడా ఆడపురుగు ఉందనుకుని వచ్చేసి లింగాకర్షణ బుట్టలో పడిపోతాయి, అవి మళ్ళీ బయటికి రాలేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆడరెక్కల పురుగులకి మగరెక్కల పురుగులు దొరక్క సంతానం అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మన పొలానికి ఈ కాండం తొలచు పురుగు మొగి పురుగు వచ్చిందని తెలుస్తుంది. తర్వాత ఎంత ఉధృతి ఉందో అనే విషయం కూడా తెలుస్తుంది. అందుగురించే రైతులు ఖచ్చితంగా నాటేసిన 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి దీంట్లో ఉండే మందును మార్చాలి. లూర్ అని చెప్తాం మనం, ఫెరోమోన్ లూర్ ని మార్చుతూ ఉండాలి. అంతేకాకుండా దీని కొరకు మనం ఇంకా వేరే రకాల నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక నారుమడిలో ఆడరెక్కల పురుగు గమనించినట్టయితే గాని, చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం గమనించినట్టు గాని, లేదంటే ఒక చదరపు మీటర్కి 10% చచ్చిన మొవ్వులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఏంటంటే దీని కొరకు ట్రైకోగ్రామ పరాన్న జీవులను కూడా వదలాలి. ఎకరానికి మనము 4 కాడులు చొప్పున 5 దఫాలుగా వాడతాం. అంటే నాటేసిన 25 రోజులప్పుడు ఒకసారి ప్రతిసారి అంటే 5 దఫాలుగా 4 కాళ్ళు చొప్పున వాడాలి. అయితే నాటిన 25 రోజులు ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటే గుడ్ల పరాన్న జీవిని మనం పిన్ చేసుకోవాలి. సో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఈ మొగి పురుగు సంబంధించిన గుడ్ల లోపల వీటి గుడ్లను పెడతాయి. సో తద్వారా ఈ మొగి పురుగు నుంచి ట్రైకోగ్రామా పిల్ల పురుగులు వస్తాయి కానీ ఈ మొగి పురుగుకు సంబంధించిన పిల్ల పురుగులు రావు. అంటే గుడ్డు దశలోనే పురుగు అంతమవుతుంది. సో ఈ విధంగా ట్రైకోగ్రామా పరాన్న జీవులను మనం ఉపయోగించుకోవాలి.

0: సార్, మీరు చెప్పినట్లు ప్రధానంగా సుడిదోమ కలుగు చేసే నష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సుడిదోమ రాకుండా చేయవలసినటువంటి ప్రధానమైన సస్యరక్షణ ఏ విధంగా ఉండాలంటారు?
1: సుడిదోమ మన వర్షాకాలం అంటే ఖరీఫ్ పంటలో, తర్వాత యాసంగి రబీ పంటలో కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఖరీఫ్ పంటలో ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సుడిదోమలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి గోధుమ రంగు సుడిదోమ, ఇంకోటి తెల్ల వీపు దోమ. ఈ రెండు రకాల దోమలు కూడా పిల్ల పురుగులు, పెద్ద పురుగులు నీటి పైభాగాన మొక్క మొదళ్ళ భాగం దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క క్షీణిస్తుంది, అంటే పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. తర్వాత మొక్క వాలిపోతుంది. తర్వాత ఏంటంటే ఇది సుడులు సుడులుగా తిరుగుతుంది, కాబట్టి మనకు పంట నష్టం కూడా సుడులు సుడులుగా ఎండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది గమనించిన వెంటనే మనకి నారుమడిలో 10 నుంచి 15 పురుగులు గమనించినట్టయితే ఒక్కొక్క దుబ్బుకి, తర్వాత నాటేసిన పొలంలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో దీంట్లో ఏంటంటే రసాయనిక పురుగు మందులే కాకుండా మనము నాటిన ప్రతి 2 మీటర్ల తర్వాత 20 సెంటీమీటర్ల కాలిబాట వదిలేసినట్టయితే దుబ్బు కింది భాగంలో నీటి మట్టం దగ్గర గాలి వెలుతురు బాగా సోకడం వల్ల ఈ దోమ ఉధృతి అంతగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని ఎరువులు మనం తగినంత సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. అధిక నత్రజని ఎరువులు వాడినట్టయితే ఈ సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి మనం రసాయనిక పురుగు మందులు వాడాలి. సో దీనికి మంచిగా బాగా పనిచేసే మందులు ఏంటంటే డైనోటెఫ్రాన్ ఎకరానికి 80 గ్రాముల చొప్పున, లేకపోతే పైమెట్రోజైన్ ఎకరానికి 120 గ్రాముల చొప్పున, బుప్రోఫిజిన్ అయితే ఎకరానికి 320 మిల్లీలీటర్ చొప్పున, ట్రైఫ్లూమిజో పైరిమ్ అయితే ఎకరానికి 97 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఎక్కువగా బాగా పంట ఎదిగినప్పుడు, అంటే అంకురం దశ నుండి ఈనిక దశలో ఉన్నప్పుడు ఈ పైరుని కూడా పాపి కింది భాగంలో మందు పడేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని అదుపులో ఉంచవచ్చు. మనం వెంటనే గమనించి పిచికారీ చేసుకున్నట్టయితే 1-2 రోజుల్లోనే పొలమంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
0: సార్, మీరు చెప్పిన వాటితో పాటు ప్రధానంగా ఈ సమయంలో పంటలకు ఆశించేటటువంటి కొన్ని ఉల్లికోడు కానివ్వండి, తాటాకు తెగులు, ఆకుముడత, ఇలా ఆకునల్లి, ఇలా రకరకాల తెగులతోటి పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: తర్వాత రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉల్లికోడు. ఉల్లికోడు ఆశించినప్పుడు దిగుబడులు సుమారు 30 నుంచి 50% వరకు కూడా తరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఈగజాతికి సంబంధించిన పురుగు. ఇది ఆశించడం వల్ల అంకురము ఒక ఉల్లి కాడలాగా సాగి ఉల్లి గొట్టంలాగా ఉంటుంది. అలా ఉల్లికోడు ఏర్పడిన దానికి మనకి పిలకలు రావు. సో ఈ విధంగా ఏంటంటే మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఉల్లికోడు ఏంటంటే నార్మల్లో రావచ్చు, నాటేసిన తర్వాత కూడా లేత పంట దశలో కూడా రావచ్చు. అయితే ఏంటంటే నారుమడిలో మనం గుల్కలు వేసుకోవాలి. ఒక 2 గుంటల నారుమడికి, అంటే ఒక ఎకరం సరిపడే నారుకి మనం విత్తిన 10-15 రోజులప్పుడు 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుల్కలు వేసుకోవాలి. తర్వాత నాటేసిన 15-20 రోజులప్పుడు మళ్లీ గుల్కలు వాడాలి. ఎకరానికి కార్బోఫిరాన్ 3G గుల్కలైతే 10 కిలోల చొప్పున వేసుకోవాలి. లేదంటే పిచికారీ చేసుకున్నట్టయితే ఎకరానికి ఫిప్రోనిల్ 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లికోడు అదుపులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఉల్లికోడును తట్టుకునే రకాలు వాడడం వల్ల రైతులు దీని నుంచి నష్టాన్ని నివారించవచ్చు. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా ఉల్లికోడును తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉంటుందో రైతులు ఉల్లికోడును తట్టుకునే రకాలను వాడటం శ్రేయస్కరం. అట్లానే వరిలో తాటాకు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుని గీకి తినడం వల్ల ఆకు పైన నిలువు తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు 2 ఆకుపొరల మధ్యన గుడ్లు పెట్టడం వల్ల వచ్చిన పిల్ల పురుగులు 2 ఆకుపొరల మధ్యలో ఉండి గీకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. ఈ ప్రౌఢదశ పురుగులు నీలిరంగులో ఉంటూ మెరుస్తూ ఉంటాయి, వాటిపైన ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పిల్ల పురుగులు, ప్రౌఢదశ పురుగులు 2 కూడా గీకి తినడం వల్ల ఆకులపైన తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. సో వీటిని

0: నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత కూడా మొదటి దశలో ముఖ్యంగా నాటేసిన తర్వాత ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య దీని లక్షణం ఏంటంటే ఆకు నిలువుగా పైనుంచి కింది వరకు ముడుచుకొని ఉండి లోపల లేత పసుపచ్చని లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు గీకి తినడం వల్ల నిలువుగా సమాంతర చారలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆకు విప్పి చూసినట్టయితే మనకు లోపల ఈ లేత పసుపుపచ్చ రంగు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు కనిపిస్తుంటుంది. సో వీటి నివారణ కొరకు మనం ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 గ్రాముల చొప్పున, మనం అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ ఆకునల్లి కంకినల్లి కూడా రెండు దశల్లో ఆశించడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. ఆకునల్లి ఏంటంటే అంకురం కంటే ముందు దశలో వస్తుంది జనరల్గా. ఆ తర్వాత కంకినల్లి ఏంటంటే అంకురం దశ నుండి ఈనిక దశలో వస్తుంది. ఈ ఆకునల్లి ఆశించడం వల్ల ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ కంకినల్లి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి, కాండం పైన గోధుమ రంగు మచ్చలుంటాయి. ఆ తర్వాత కంకిలోని గింజల పైన కూడా మచ్చలు ఏర్పడతాయి. కంకి పూర్తిగా బహిర్గతం అవ్వదు, కంకిలోని గింజలు కూడా పూర్తిగా నిండవు. ఈ విధంగా రైతుకు చాలా నష్టం కలిగజేస్తున్నాయి. ఇట్లా రంగు మారిన ధాన్యం బయట తక్కువ ధర పలకడం వల్ల రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆకునల్లి కానీ కంకినల్లి కానీ ఆశించినప్పుడు వీటికి సంబంధించిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో కరిగే గంధక పొడి ఎకరానికి 600 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి.
1: ఎరువులు, నీటి యాజమాన్యం, వాటితో పాటు తీసుకోవాల్సినటువంటి సమగ్ర చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయంటారు. అదేవిధంగా వరి ఈగ వల్ల కలిగే నష్టం, ఆకు చుట్టూ ఉండే పురుగు వల్ల కలిగే నష్టం, రెల్లరాల్చు పురుగు వల్ల కలిగే నష్టం, ఇలా కొన్ని రకాల పురుగుల వల్ల ఈగల వల్ల వరి పంటకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, వీటి నివారణ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: వరి ఈగ ఆశించిన దుబ్బులోని ఆకులు తెల్లగా మారుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి ఆకులు. తర్వాత ఈ తెలుపు భాగంలో మనకి వరుస రంధ్రాలు కనిపిస్తాయి. ఇది ఆశించడం వల్ల గింజ పూర్తిగా పాలు పోసుకోకపోవడం వల్ల తాలు గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి చివరి దశలో దిగుబడిపైన ప్రభావం చూపిస్తాయి. ఈ వరి ఈగ నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున ఫిప్రోనిల్ని పిచికారీ చేసుకోవాలి. కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకు చుట్టు పురుగు అప్పుడప్పుడు కొంత నష్టం చేస్తూ ఉంటుంది. ఈ లద్దె పురుగు ఆకుని చించి దాన్ని చుట్టుకొని దాని లోపల ఉండి ఈ నీటి పైన ఒక మొక్క నుంచి ఒక మొక్క అట్లా వెళ్తూ ఉంటుంది. అయితే వీటికి రైతులు రెగ్యులర్గా వాడే మందులే సరిపోతాయి. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రెల్లరాల్చు పురుగు ఈ మధ్య కాలంలో ఆశించి బాగా నష్టం కలిగజేస్తుంది. గింజలు గట్టిపడే దశలో ఆశించి నష్టం కలిగజేస్తుంది. ఈ రెల్లరాల్చు పురుగు లద్దె పురుగు కంకి వెన్ను భాగంలో కత్తిరించడం వల్ల రైతుకి బాగా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం వేళల్లో ఈ లద్దె పురుగు కంకి వెన్ను భాగం దగ్గర కట్ చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వీటి నివారణ కొరకు ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ వరిలో చివరి దశలో వరి కంపనల్లి కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది గింజలు పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది, గింజలపైన రంధ్రం చేస్తుంది, అక్కడి నుంచి రసాన్ని పీల్చడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి, తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి. ఆ విధంగా రైతుకి మార్కెట్లో రంగు మారిన ధాన్యానికి రేటు రాకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ వరి కంపు నల్లు ఆశించినప్పుడు రైతులు అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేయాలి.

0: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యంలో ప్రధానంగా పురుగు మందులతో కానివ్వండి లేదా ఇంకా వేరే ఎరువులతో కానివ్వండి, వీటితోటి నివారణ చేయటం అనేది కొంత అంటే కెమికల్స్ వాడి చేయటం ఒక మార్గం. ఇలా కాకుండా సమగ్ర యాజమాన్యం ద్వారా అంటే రైతులు చేసే చర్యల వలన ఈ మందులు అవి వాడకుండా వాటిని ఏ విధంగా నివారణ చేయొచ్చు అంటే ప్రకృతి ధర్మంగా.
1: ముఖ్యంగా ఏంటంటే ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం పురుగులపైన ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగితే మనకి పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ సాగుకు సంబంధించిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఈ వరి కాండం తొలచు పురుగు యొక్క కోశస్థ దశ భూమి నుంచి బహిర్గతమై ఎండ వేడింకి తర్వాత పక్షులు ఏరుకొని తింటాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కేవలం మార్కెట్లో దొరికే ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వాడకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని వేసుకుని పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదుండడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇట్లా సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, తద్వారా మనం వేసిన ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. అందులో భాగంగా ఏంటంటే ఎకరానికి దుక్కిలో 8 క్వింటాలు 800 కిలోల ఈ వర్మి కాంపోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులంతా కూడా ఈ కంబైన్ హార్వెస్టర్తో వరి కోతకు వస్తున్నారు కాబట్టి చాలా గడ్డి మిగిలిపోతుంది పొలాల్లోనే. సో ఎకరానికి 1-2 టన్నుల చొప్పున ఈ వరి గడ్డిని కూడా భూమిలో కలియదుండడం వల్ల భూమికి సేంద్రియ కర్బనం చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా వాడుకోవాలి. అంటే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవిని వాడుకోవాలి. అట్లానే కొన్ని ఈ బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు అంటాం, అవి కూడా మనం వరిలో వాడుకోవాలి. ఉదాహరణకి ఈ అజోస్పైరిల్లం అని, అజోటోబ్యాక్టర్ అని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు అని, తర్వాత అజొల్లా అని. సో ఇవన్నీ కూడా మనం వరిలో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా రైతులు యూరియా రూపంలో వాడుతుంటారు అవి తగ్గించుకోవచ్చు. తర్వాత తెగుళ్ల విషయంలో మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ జీవ సంబంధం అందుంది. అది ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ నాటిన తర్వాత తెగుళ్లు రాకుండా ఉంటుంది. తర్వాత మనం వర్మి కంపోస్ట్ ని మళ్ళీ నాటేసిన తర్వాత కూడా 2 సార్లు వాడుకోవచ్చు. నాటిన 25 రోజుల తర్వాత 15 రోజుల గ్యాప్ తో ఎకరానికి 2 క్వింటాల చొప్పున వాడుకోవచ్చు. తర్వాత ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాము, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా వాడుకోవాలి. రైతులు ప్రతి సీజన్లో ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు వేయడం వల్ల భూమిలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి. అవి కరగని స్థితిలో ఉండడం వల్ల మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా రైతులు వాడుకోవాలి. అది 20 కిలోల పశువుల పేడకి 1 కిలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కలుపుకొని వాడుకున్నట్టయితే ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు కూడా రైతులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా రకరకాల పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే రైతులు పెట్టుబడి తగ్గించుకోవడము, తర్వాత ఆదాయాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా రైతులకి వ్యవసాయంతో పాటు పాడి వేరే రంగాలు ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులను కూడా వనరులుగా వాడుకోవడం వల్ల అన్ని సద్వినియోగపరచుకోవడము, పెట్టుబడి తగ్గించుకోవడము, అధిక రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
0: కృత్రిమంగా కొన్ని చర్యలు తీసుకోవటం వలన వరి నాశించే పురుగుల యొక్క సమగ్ర యాజమాన్యంలో వాటిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులకు చివరిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉండాలి, మీరిచ్చే సలహాలు సూచనల వలన వారు ఏ విధంగా పంటను కాపాడుకోవచ్చు, రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు?
1: ముఖ్యంగా వరిలో

0: మనకి ఉత్పాదక వ్యయం పెరుగుతూ ఉన్నది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సమగ్ర వ్యవసాయం అనేది పాటించాలి. అంటే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే సమగ్ర ఎరువుల యాజమాన్యం, అంటే సేంద్రియ ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులను కలుపుకొని మనం వాడుకోవాలి. అట్లానే సమగ్ర సస్యరక్షణ చర్యలు, అంటే కేవలం మార్కెట్లో దొరికే రసాయనిక పురుగు మందులతోనే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బయో పెస్టిసైడ్స్, జీవ సంబంధ పురుగు మందులు, తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలు, అంటే ఇందాక చెప్పుకున్న మనం లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లనే పురుగుల్ని తెగుల్ని తట్టుకునే రకాలు వాడుకోవడం అని, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం అని, ఇట్లా యాజమాన్య పద్ధతులను, తర్వాత జీవ సంబంధ పురుగు మందులు, జీవన ఎరువులను, సహజ ఎరువులను, ఇవన్నీ కూడా మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తగ్గించుకోగలుగుతాము, తర్వాత అధిక దిగుబడి పొందుతాము. మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు చాలా ఎరువులు వాడుతూ ఉన్నారు, అంటే ముఖ్యంగా యూరియా ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. సో నత్రజని ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సుడిదోమ, దోమపోటు ఎక్కువగా ఉధృతి కలుగుతుంది, అట్లానే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అందుగురించి మన భూమికి భూసార పరీక్ష అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో అవసరమో అదే దానికి తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడుకోవడం వల్ల ఈ పురుగు తెగులను ఉధృతి తగ్గించుకోవడమే కాకుండా అధిక రాబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తేనండి.
2: ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
4: पर हम तो सब यही डाले
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా అదిను యాప్ ద్వారా అరే వా చిక్కుకున్నాడు తెలియని యాప్ తో జాగ్రత్త
7: ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
8: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
9: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్

0: వాత్సల్య. ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాధారణంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
1: నమస్కారం సార్.
0: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య, అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
1: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో, అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022, అంటే ఏప్రిల్ 1/2/2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
0: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాలల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
1: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి, అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం, ఏ విధమైన ఇబ్బంది, అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా, లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా, సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా, లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా, లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా, లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకు లోనైనా, ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్లు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలు, అంటే CNCP పిల్లలుగా, చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్ధతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
0: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది మనం చేస్తుంటారా?
1: తప్పకుండా సార్. జియో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్, అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నింటిలో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడాను వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మట్టుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసము మహిళా శిక్షణక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCS సార్, అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం, లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
0: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు, అలాంటి సందర్భాల్లో పిల్లలను సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలోకి ఆ పిల్లలను తీసుకుంటారా?
1: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు, అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరన్నట్లుగా ఆ కుటుంబం సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము, లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు, వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర DCP యూనిట్ అని ఉంటుంది సార్.

0: ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని, బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులవుతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా సిఎన్సిపి పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని, లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము, లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము, ఇలాంటిది కూడాను జిల్లా బాలల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా, అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబంలో, అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ క్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి. ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా, వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వాళ్ళకి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోనూ, లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఒక ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్లకి అవసరమైన విద్య తదితర అవసరాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేయూతను అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్ట్లను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంతమందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు తీస్తున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుండి, అంటే 2022 ఏప్రిల్ 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫాన్స్ అయిన పిల్లలు, ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫాన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్య నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతుంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో, అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు

0: ఇప్పటి వరకు మనకి మిషన్ వాచ్ల పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాచ్ల పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరతర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాచ్ల నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతూ ఉంటుంది సార్.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
0: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని, లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సిన అని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడా సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0 to 6 years ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబోవ్ 6 years నుండి అప్ టు 18 years ఉన్న పిల్లలు ఏమో సీసీఐలో ఉంటారు. వీళ్లలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసీ అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలు అన్ని కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సీపీ పిల్లల సంఖ్య ఉందో ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తిలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: ఇది మార్పు అనేది రావాలి.
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు. ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడా మన బార్డర్ ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సీపీ అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల దేశంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు, అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ ఎస్సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాద రహిత వాతావరణాన్ని నెలకొల్పాలని, యుద్దాల ద్వారా సమస్యలు తీరవని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్ని వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. దేశంలో తగినంత ఉల్లి నిల్వలు ఉన్నాయని, ధరలను అదుపు చేయడానికి కాందా ఎక్స్ప్రెస్ రోడ్డు రవాణా ద్వారా బఫర్ స్టాక్ను విడుదల చేయడం ప్రారంభించినట్టు ప్రభుత్వం తెలిపింది. విక్రయాలను 19 నగరాలకు విస్తరించి ఉల్లి లభ్యతను పెంచేందుకు 30కి పైగా ట్రక్కులను పంపించినట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్కెట్లో నిల్వలను అరికట్టి సరసమైన ధరలకు చక్కెర లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చక్కెర వ్యాపారుల నిల్వ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా నవంబర్ నెలాఖరు వరకు ఈ కొత్త నిబంధన అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 92,88,112 నోటీసులు జనరేట్ అయ్యాయని, వీటిలో ఇప్పటివరకు 31,74,952 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మిగతా వారికి దశల వారీగా నోటీసులిచ్చి విచారణ చేస్తామని

అన్నారు. ఇప్పటివరకు 194,737 మంది ఓటర్ల విచారణ ప్రక్రియ పూర్తయిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తమ అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అక్రమంగా నిర్బంధిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెబుతూ కాంగ్రెస్ సాగిస్తున్న అప్రజాస్వామిక నియంతృత్వ పాలనను ఖండించారు. తమ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని డీజీపీకి బీజేపీ నేతలు పాయల్ శంకర్, కళ్యాణ్ నాయక్, తాడూరి శ్రీనివాస్, రవికుమార్ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పీఎంఈ డ్రైవ్ కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నామని ప్రకటించారు. ఆర్టీసీలో త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 4,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా చివరి దశలో ఉందని తెలిపారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రవేశాల పోర్టల్ సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు సీటు రాని పాత అభ్యర్థులు సవరణలు చేసుకోవచ్చని, సెప్టెంబర్ 7 ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి 8 ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:04. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో బి. శారదా గారు ఆలపించే లలిత గీతాలు వింటారు.

ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో బి శారదా గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి తొలి ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం దేవా.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కంత్రి చిత్రం నుండి హేమచంద్ర సునీత పాడిన పాట, రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి బద్రీనాథ్ చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్, సునిధి చౌహాన్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీర్వాణి.

0: ఇప్పుడు వినండి గబ్బర్ సింగ్ చిత్రం నుండి వడ్డేపెల్ శ్రీనివాస్ పాడిన పాట. రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఏ పిల్లా, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు.
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డప్పుడు కొట్టండా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపది కళ్యాణం హరికథ వింటారు.

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన

పద ప మగరి గ ద ప మగరి సని పద సరి గ ప మగరి సరి గ ప ప మగరి గ పద స రి గ పద స సరి గ పద స ద సరి గ ప మగరి పద స రోజ మూల నే నోమి పద పగరి గ ద పగరి గ పగరి స గరి సరి స రి స ద సరి గ పద స ద పగరి స ద పగరి సరి గ ప రి గ రి స ద పద స ద పగరి సరి గ గ పద స రోజ మూల నే నోమిది పాప మరిగా గరి సని స గరి స సని పని సరే మమ్మ పాప మరిగా గరి సని స గరి స సని పని సరే మమ్మ ప మరి గరి సని సరే మ ప సరే మ ప ప సని పమ్మరి గరి సరే మ పని స పని సరి రి ని సరి గా గరి సని గరి గ సారి ని సరి ని స పని సరి రి గా గరి సని రి ని స పదని పమరి గరి స గరి సని పరి సని పమ ప

వెలయగ చీకటి పోయినట్లయి ఎన్నడైన వెన్నెల వచ్చు సహజము పిల్లి ద్రౌపది కళ్యాణ చరితము విని పిలిచేద్దనే.

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితుని రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు, నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమా, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది. నేను ఆశించిన అల్లుడు లేకపోయేగదా అని నా బాధ. ఎందుకంటే

పరాక్రమ విక్రముడు పార్థుడు వాని కోసంగ గణటిని వారిజనేత్రిని ఎట్లు పెరవారి కోసంగుతు పుత్రి

బ్రాహ్మణోత్తమ, ధనుర్విద్యాది పండితుడు మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికినిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని

0: కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి, పాండవులు తప్పక వస్తారు, నీ శబదము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు, శుభముహూర్తము నిర్ణయాక్షి, ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల ద్వారా భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు. అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకొని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకొని,
1: పాండునందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండునందనులు మాతృ సఖితులై పాం

పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా,

పాండునందనులారా, మీరు ధర్మానిష్ట గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి వ్యాసుడు వెళ్ళిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలు ఆడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్ర చేసి ఓరి గర్వాంధులైన మానవులారా, ఎవరా వచ్చున్నది?

నేల పడలాగి ధర్మరాజు సాన్నిధ్యమునకును రాగా. అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగార పర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగార పర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకొని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగార పర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడి

刚好不能。దూరముండు జీవనమును గంగా తీరంబులు నాయవుయే గౌ వీర భోజమి పుణ్య భూమిగా కుబేర సకుండనంగార పన్నుడను ఎవరా ఎవరా ఎవరా వచ్చునది వచ్చునది వచ్చునది ఓరి మానవాధములారా, ఎవరురా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు! అర్ధరాత్రి వేళ దివిజ యక్ష గంధర్వ రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశ వదిలి వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్ళిపోండి. పార్థుడు కోపావేశ పరుడై తన చేత ఒక రవి గిరగిరందిప్పి కొనుచువానిపై దుమ్మికి తన చేత ఒక రవి గిరగిరందిప్పు వనిచువానిపై దుమ్మికి అనలోత్రమ్మున వాని రథము గొల్చిన వాడు పటిల్ భూమి

కుంభీనసి హస్తములు జోడించి, మహానుభావ, నా భర్త మీ ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగారపర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అర్జునుని పాదాల పైనబడి

మహావీర, నీవు నాలో ఉన్న గర్వం అణచి కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతే కాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్ద నున్నటువంటి కామాస్యములను మీరు తీసుకొనుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాశ్వములను వద్దన్నావు గనుక దౌమ్యుల వారు అనే బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయనా.

0: అని చిత్రరథుడు వెళ్లిపోగా ఆ దౌమ్యుల వారిని వెంటదీసుకుని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీల్య నగరమునకు పోచుండా మార్గమధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది రాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి
1: వినిపించుచున్నదే బెరీ నినాదంబు వివిధ రాజులకు స్వాగతమీ చెడి చందాన వినిపించుచున్నదే.

0: చే బురుజు పై జన సమూహమును రమ్మని పిల్చెడి విధాన వినిపించు చున్నదే జననాదావళికిన సజ్జంబగు పరీక్ష జననాదావళికిన సజ్జంబగు పరి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమించు వినిపించు చున్నదే
1: పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహమందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపదరాజు దృష్టద్యుమ్నుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదాంగ ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారామెను.

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము దిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

విల్లును చేపట్టి బాణములు సంధించి తైలపాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేపట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకొని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడము అసాధ్యమని కొందరు మేము పెళ్లి చూద్దామని వచ్చామని కొందరు కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కానీ యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు ద్రౌపదికి మగడు దొరకడు కానీ ద్రుపదుడి ఈమెను దేవతామందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమమాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి

ఈ సభలో సమావేశమైన రాకుమారులలో ఎవరో ఒక్కరు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కానీ అందరూ అసమర్థులైనారని ఇప్పుడు అనుకుంటున్నాను. నా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న విలుకాడెవడైనా సరే ముందుకు రమ్మన్నాడు ద్రుపదుడు. భీముడు కోపముతో పైకి లేచాడు. అర్జునుడు భీముని శాంతపరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పార్థుని గమనించాడు. ఈ లోపల బలరాముడు వాసుదేవుని గాంచి, కృష్ణ చూ చూ చూ

కృష్ణ, ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకొక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టు అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. అటులనా? ఎవరా మహానుభావుడు? నీకు చూపిస్తాను చూడన్నా. కనుగొను మా సోదర అల్లదే కనవచ్చు బోసురా సంగమున అగనుగొను అగనుగొను

చనిపోయిరిల కయ్యంత ఎంతని జనులాడుకొనుట మాట ఏగా జనని సహితముగ పాండవు జనని సహితముగ బ్రతికి బయట సంచరించుచున్నారు విప్ర జనని సహితముగా

0: అన్నా, పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు.
1: ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, మించి పాంచాలి మించి.

జయ పుండరీక వరద గోవింద. అన్నయ్య, మన అర్జునుడిని విషమాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోరిక తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్య. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి ధర్మరాజు వద్ద సెలవంది. యంత్రము కడకేగుచుండా చూచినటువంటి అంతఃపుర కాంతలు

ద్రౌపదికి తగినట్టి మగడే, ఏమే అట్లనెదవు ఏ పుట్టలో నెట్టి పామున్నదో ఎవరికెరుక. క్షత్రియులంచు మిసాలు పెంచిరే కాని రాజులా వీరు ఉత్తరాజులే సుమే. ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము

0: సత్తులారా, ఈ అందగాడు మధ్యంతరాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడే అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కాని వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియకుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.
1: కాలాతీత విఖ్యాత సామజవరగం సాధృ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామ

సప్తస్వర వేద శిరోమా త్రుజ సప్తస్వర నాదా కులదీప స్వీకృత నాదా కులదీప.

సార సాబ్ జపాల కాలాతీత విఖ్యాత సమాజవర గమదని సదని మదని సమాజవర గమద సని సాస నిదని దమదాద మగమామ మగ స గమదని

గమదాని సదాని మదని సా గసనిధాని సనిధ మగ మదాని సనిధ మదని ద మగమ సగమదాని సా మజవర గమదాని సదాని మదని సా గసనిధాని సనిధ సత్సంధ మని ద మగ సగ మదని సా మజవర గమదాని సదాని మదని సా నిస నిధ నిస నిధ మగ మదని సగ మగ సనిధ నిస నిధ గమదా నిస నిధ నిస నిధ మగ మద మగ మగ మదని సనిధ గ సాని సదని నిజ మమదని నిజ గమదని సగ మగ సని నిజ దని మమద సగమ నిజ మగద మని దని సదాన్ని మదాన్ని.

ట్లుగా విల్లు మోపెట్టి శరము సంతించి విడిచిన యంత్రము దాకి పిల్లు మోపెట్టి శరము సంతించి పిల్లుమని విరిగి పడినామెంతకు బీతిల్లి చెవి సోకి బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా పైన రైలాడుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు క్రింది కొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది. జాయ్ పుండరీకవనద గోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి, అన్నా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టే శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనమందరం వెళ్ళి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరి దుర్యోధనాదులు నిలదీశారో ద్రుపదుడు బాధపడుతూ, పొండవ మధ్యమునకు కన్నెనీయ కొండాడి తుద తుట్ట తుదకు పండితు

అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడే

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కుమ్మడిగా వస్తే నేనేమి చేయుట అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకు ఇలా ఆ రాజుని ఇలా నిలదీస్తున్నారెందుకు అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక్క పెట్టున లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్ర చేసి, ఓయి ద్రుపద, పేరల్దిన రాజులిందరుండగా పిల్లను సంగతవా.

చేసి తప్పు తిన్నా. సకల దారుణీశ్వరుల రావించ సభలో నీ విటి పరాపవింతు దారుణీశ్వరుల రావించ సభలో నీ విటు పరాభవిన్ విక్షమెత్తి జీవించు బాపనై కన్

స్వయంవరమునకు వచ్చిన రాజాది రాజులందరినీ అవమానించడమే గాని నిండిన సభలో మా అందరి సమక్షంలో భిక్షమెత్తి జీవించు బాపనయ్యకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయనించి మమ్ములందరిని అవమానించపరచనించితివా? బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉన్నట్లయితే

0: ఓ ఏ ద్రుపద, బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావముంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుష్యాల వల్ల కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదల అగ్రహారములిచ్చుకో. అంతేగాని చే మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టజ్ఞుడు ముందుకొచ్చి పైకి లేచి, ఓయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కానీ రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడవలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషమున్నవారు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకొని వచ్చిన దారి పట్టుము. సూతనందనా, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యయంత్రాన్ని కొట్టినవాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి. ద్రౌపదుని తప్పేమున్నది? బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించో సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానేటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడు ఆ మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు, తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి, బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్కమారు బ్రాహ్మణులకు కోపమొచ్చి, బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజులపైకి, లే సుబ్బావదాని సోమావదాని, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని, చేతగాని వార మహా సోమావదాని, చూతురేమి లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము, మూతి మీద గొట్టువాడిని ముట్టుకున్న పాపను, మూతి మీద గొట్టువాడిని ముట్టుకున్న పా, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని, చేతగాని వారమా సోమావద, ఆరింతట తాబెట్టు పద్యమల్లు రామశాస్త్రి, ఆరింతట తాబెట్టు ఊరి పంపకం ఉజేయ మల్లు పట్లు ఈ రాత్రికి, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులను, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులు, వీరుల పిలుచుకురమ్ము వీణి గోవలచ్చజే, చూతువేమి లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము, చూతువేమి లెమ్ము లెమ్ము, చేతగాని వారమా సోమావదని, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని.
1: బ్రాహ్మణులందరూ పట్టు వస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోను చిత్రాసనములతోనూ కసిదీర రాజులపైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్ళల్లోకి విసురుతున్నారు. కొందరు అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడపాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా, కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా, ఎందుకలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపదరాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతలో ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతుళ్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథముతోలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధను పైబడగా, దుర్యోధనుడు బాణపరాక్రమానికి ఆశ్చర్యపడి తలవెంట్రుకలు విరయబోసుకొని గద కిందికి దింపుకొని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్దమైనది. అర్జునుడు రాజులపై ఒక దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద

సమరము సాగించి శరీరము తూట్లు పడనట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారావులను మ్రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతియే కాదు, అనేకమైనటువంటి ఉడుదొలుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకొని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురు దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరుదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టద్యుమ్నుడు కూడా అక్కడికి అరుదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చితిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్య మహాముని భార్య ఇంద్రసేన, ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాకిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి, అమ్మా చాలమ్మా వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా నీ అనుమానం తీరినదా, ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము. అనునంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకొని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు, జయ ఇందిరారమణ గోవింద. పాండవులు ద్రుపదుడు అందరూ కూడా సర్వంతర్యామి శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకో నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులో పొగడుచు రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకో నిత్య జయ మంగళం శ్రీరామాయ మంగళం సీతామనోహరాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపదీ కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: country. Rescuers struggled to trace those stranded amid intermittent rainfall and a fresh flood alert as water levels rose in rivers across several districts. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన. ఈ కార్యక్రమంలో ఆరోపణ, ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిల్వలు, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 రంగ

శాతం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిల్వలు, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి రమేష్. 7:15 ఉదయ తెరంగిణి. ఈ కార్యక్రమంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఇది మన చట్టం, ఈ కార్యక్రమంలో హోమ్ లోన్, ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్ రమణి, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారిచే వేణుగానం. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో పి మేఘన సాయిశ్రీ గారిచే భక్తి గీతాలు వింటారు. వయలిన్ సహకారం బి సాయిభార్గవ్, మృదంగ సహకారం వి కాళీప్రసాద్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అంజద్ అలీఖాన్ గారిచే సరోద్వాద్యం. 12:10 యువవాణి తెలుగులో. 12:40 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణ ఆచార్య బొగ్గు కథ రెండవ భాగం శ్రీ తీకొండ మనోజ్ కుమార్ వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనువైన పంటల సాగు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె మమతా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 నాటిక. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చర్చాక విషయ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.

0: ఓడిన వాళ్లకు వేద్దాం వాడిపోయిన దండలు, ఓడిన వాళ్లకు వేద్దాం వాడిపోయిన దండలు, పక్కన అరిచిన వాళ్లకు నెత్తిన సున్నపు కుండలు.
1: బోయినా

కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, నిలవకుండా పరుగు తీసి నీవే చింత పడతావే.

దళాలు దిందిమ్మిమో గంగా ఉగ్రంగా తాండవం చెయ్యాలమ్మా. సామ్రాణి గుగ్గిలం దూపాలు వేయంగా శివనెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా. చెట్లు తాళాలు దిందిమ్మి మోగంగా ఉగ్రంగా తాండవం చెయ్యాలమ్మా. సామ్రాణి గుగ్గిలం దూపాలు వేయంగా శివనెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా.

చింతన చిందులు దొక్కు బగబగ పట్టున మంటలు కక్కు ఇష్టం కానీ ఎదిరి మూకలం దీపులు చిట్టగ కొట్టవు.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తానా.

0: మాని
1: ఈ చందమామ సేవలే చేయాలి. వినవే ఓ ప్రియురాల వివరాలని ఈ వేళ, వినవే ఓ ప్రియురాల.
0: అబ్బా చాలా పెద్ద లిస్టు, కష్టం అండి.
1: కష్టం అంటే ఎలా?

0: ఏం చెప్పు మామా,
1: నాకుండి చేస్తే కదరా, ఎప్పుడు వస్తారు, ఎక్కడ కుమ్ముతారు, అబ్బో అమ్మో అయ్యో అయ్యో అయ్యో.

అర్ధరాత్రి ఘోరున వాన ఫెళఫెళా ఉరుములు ధనా ధనా తలుపులు మెరుపులు మెరుస్తున్నాయి, తలుపులు పగులుతున్నాయి. ఎక్కడ ఎక్కడ ఎక్కడని అడగరే. చదువుకునే రోజుల్లో కాలేజీ హాస్టల్లో తలుపు తెరిచాను, ఎవరు ఎవరు ఎవరని అడగరే. మీ అమ్మ మీ అత్తమ్మ.

0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
1: ప్రేమ ప్రేమ ప్రేమ
0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
0: అర్ధరాత్రి పండు వెన్నెల హాయ్ హాయ్ హాయ్ ఓవైపు తారలు ఓవైపు తోరణాలు తారలు మెరుస్తున్నాయి తోరణాలు వెలుగుతున్నాయి ఎక్కడ ఎక్కడా ఎక్కడని అడగరే కాబోయే పెళ్లి పందికి పెళ్లికి ముందు రాత్రి ఎదురుగా ఉంది తలదించుకుని ఉంది నా వైపే చూస్తుంది ఎవరు ఎవరని అడగరే మీ అమ్మ

శబ్దం ప్రాయం ప్రాణం, చూపు శబ్దం ప్రాయం ప్రాణం, సర్వం సర్వం ప్రేమేరా, ప్రేమకు అర్థం ప్రేమ.

మమతలు నాలు పిలుచితివే, సొగసును మిల్చిన సుగుణముతో, సొగసును